తద్ర్వన్న గంహిరణ్యవద తద్ర్వన్న సైరణ్యశ్చిన్నద్వీజమదచ్చనా సప్రాణపాదత తదేవాజన సస్య ప్రియమాదే తత్సవర్ణ గంహిరణ్యమవద తత్స్వర్ణ ప్రహిరణ్యశ్చన్మ ఏం స్వర్ణ ప్రహిరణ్యశ్చన్మవేద.

0: సప్తరసేణ ప్రజాయతే తస్మాత్ సప్తరసోమోజాపతి
1: Dear listeners of Shaivamundad Org, the following is Brahmasutra Shrikanta Bhashyam, presented by K.S. Mageshwaran Nambudiri.
2: Bhava Sharva Ishana Pashupati Rudra Ugra Bhima Mahadeva Mahadeva Vidhana Ashtakasya Adhikaranam Vachyam Param Brahma.
3: Adhikaranam ityasya Vachyam Adhikaranam Adheya Adhikarana Bhavaha Nasti Vachyam Ityartha Param Brahma.
2: అస్య సకల శబ్ద వాచ్యత్వేపి పరభావ బోధకత్వేన ముఖ్యతయా భవాది శబ్దాభిధేయత్వేన న అన్య శబ్దాభిధేయత్వ అభిధేయత్వ భంగ ప్రసంగః అభావ అభావ ప్రసంగః
3: అర్థం పురియదా
2: అస్య సకల
4: శబ్ద వాచ్యత్వేపి
3: అస్య పరమాత్మన
4: సకల
3: శబ్ద వాచ్యత్వం సిద్ధాంతే అంగీకృతం వర్తతే సకల శబ్ద వాచ్యత్వం तरी अष्ट ना विशिष्य किमर्थता अष्टशब्दवाच्यम यदि उच्य से तरी अष्टर शब्द सह वाच्य खलु सैदे अद्देश्य परभावबोधक
2: मुख्यतया
3: परभावबोधक मुख्यतया अष्ट अष्ट ना गृह्य परभाव व्याख्यान मंडरवर विशिष्य जन्मादिकारणत्व తదుపద ఉపపాదక గుణబోధకత్వేనేత్యర్థః జన్మాది కారణత్వస్య ఉపపాదకాః ఏ గుణాః ఎంత గుణమిరుందాల్ జన్మాది కారణత్వం సిద్ధిక్కుమో అంద గుణంగలే వచ్చిండ అంద గుణంగలే ప్రవృత్తి నిమిత్తమా వచ్చిండు ఎంత శబ్దంగల్ ఇరుకో అంద శబ్దంగలే ఇంగ సంగ్రహం పన్ని వచ్చిరుకా అష్టం అయ్యో అన్యేపి ఎక్కించి గుణవాచకా భవంతి పరంతు విశిష్య జన్మాది కారణత్వం ముఖ్యం అదా లక్షణత్తు చేరందరికిలియా அந்த அந்த லட்சணத்திலே லட்சணம் ஜென்மாதி காரணத்துவம் அந்த ஜென்மாதி காரணத்துவத்தை நிரூபிக்கக்கூடிய ஜென்மாதி காரணத்துவம் எதனால சமர்த்தனம் பண்ணணுமோ அந்த குணங்களை சொல்லக்கூடிய பேர்கள் முக்கியமா வச்சிருக்கு
2: அன்யசப்தாபிதேயத்வம்
3: நாஸ்தி
4: சொல்லல
2: సర్వత్ర సదా భవతి ఇతి భవశబ్ద వాచ్యం
3: క్రమేణ వ్యాఖ్యానం కరోతి భవః ఇత్యస్య కుర్తః భవతి ఇతి భవః
2: సర్వత్ర సదా భవతి
3: సదా భవతి సర్వదా భవతి ఇత్యర్థః
2: భూధాతోః సత్తార్థత్వాత్
3: భూధాతోః సత్తార్థః
4: భవతి ఇతి
3: భూసత్తాయ
2: సర్వత్ర అనువర్తమానం సద్రూపం బ్రహ్మ ఇతి
3: విజ్ఞాయతే అదన సర్వత్ర అనువర్తమానం సద్రూపం బ్రహ్మ విజ్ఞాయతే సద్రూపం సత్తారూపం బ్రహ్మ విజ్ఞాయతే అది అదనుడే స్వరూపం
4: అచేతనేపి వస్తుని సద్రూపం బ్రహ్మ
3: ఆ స్వభావః దృశ్యతే
4: ఇతి వః
3: ఆ తద అపేక్షతే కథమితి వదతి అగ్రే
4: అభిన్న నిమిత్తో ఉపాదానం
3: పశ్యంతు బ్రహ్మ సకలస్య ప్రపంచస్య ఉపాదానం ఇతి యదా ఉచ్యతే ఉడనే ఒక కేల్వి వరు ఉన్న తెలియమా ఇప్ప మృత్ ఘటస్య ఉపాదానం ఇతి అంగీక్రియతే లోకే స్పష్టం తస్య అదికి ఎన్న తెలివ ఇత్యుక్తే మృత్ ఘటః ఇది ప్రతీతి దృశ్యతే ఖలు తత్ర సామానాధికరణీయ శబ్ద ప్రయోగో భవతి మృత్ ఘట సువర్ణం కుండలం ఏవచ ఉపాదాన ద్రవ్యం ఉపాదాన ద్రవ్య వాచక శబ్దేన ఉపాదేయ ద్రవ్య వాచక శబ్దస్య సామానాధికరణీయ ప్రయోగ లోకే దృశ్యతే సర్వత్ర సువర్ణం కుండలం మృత్ ఘట ఇత్యేవం యద్యత్ మృణ్మయం సర్వత్ర మృత్ మృత్ మృత్ ప్రయోగం కర్తుం శక్యతే యద్యత్ సువర్ణమయం తత్ర సువర్ణం సువర్ణం ఇది ప్రయోక్తుం శక్యతే తద్వత్ బ్రహ్మైవ యది జగతః ఉపాదానం స్యాత్ లోకస్య ప్రపంచే సర్వ విద్యమానస్య సర్వస్య ఉపాదానం స్యాత్ తర్హి బ్రహ్మ ఘటః ఇది ప్రయోగః ప్రతీతిః వా అపేక్షతే కుత్రాపి బ్రహ్మ సామానాధికరణేన ప్రతీతిః అస్తి వా ఇదం బ్రహ్మ ఇది ప్రతీతిః నాస్తి తథా నాస్తి ఖలు తర్హి కథం బ్రహ్మణః ఉపాదానత్వం అదుకు ఏదాదొరు తెలివి కొడుక ముడిమా కట్టా అదుకు తెలివి ఇరుకు బ్రహ్మణ బ్రహ్మ ఉపాదానత్వం కేన రూపేణ ఇత్యుక్తే సత్వేన రూపేణ సత్వం బ్రహ్మణ స్వరూపం స్వరూపే అంతర్గతం సచ్చిదానందం లక్షణతులు ఇరుకు ఇల్లయా చిత్తం ఇరుకు అనా చిత్తం ఇందు జడ వస్తుని ప్రతీయతే సత్వం ప్రతీయతే తత్ర విద్య తత్ర ఉపాదానే ఉపాదాన పదార్థే విద్యమానం సర్వమపి రూపం ఉపాదేయే ప్రతీయతే అపేక్ష నాస్తి ఏదో రూపం తెలియదు అంత इदानीं मृदि अनेके धर्माः भवन्ति, तत् सर्वम् आदाय प्रतिदृर्नास्ति नास्ति, ज्ञायते खलु? किं मृदि घटे अप्रतीयमानः कोऽपि धर्मः उच्यताम्? आसीत् पिण्डरूपेण आसीत्, पिण्डो घटः इति प्रतिदृर्नास्ति यतो न तत्र तद् तत् किं भवति येन रूपेण प्रतिदृर्नास्ति तद् रूपं तर्कभाषया उच्यते चेत् उपादान तावच्छेदकं नास्ति तावदेव, येन रूपेण तद् उपादानं भवति तद् रूपं तत्र प्रतीयते, तत् पूर्वं मग तर्हि ब्रह्मणः केनचित् रूपेण कार्ये अनुवृत्तिः अनुवृत्ततया कार्येषु सर्वेषु अनुगततया प्रतीतिरपेक्षते. मृत् घटः, मृत् शरावः, मृत् पात्रं, मृत् अपि वर्णम् अन्त माद्रि सन् घटः, सन् पटः, सन् वृक्षः, सन् சர்வத்திர சன் இது எங்க சொல்ல முடியாது, எல்லா இடத்துலயும் சொல்லலாம். எது எல்லாம் தெரியறதோ இருக்கிறதா தானே தெரியறது? சத்வேன பிரதியதே இதம் மகத் பிரமாணம் அஸ்மாகம். சத்ரூபம் கிஞ்சித் வஸ்து சர்வத்திர அனுகததையா பிரதியதே சர்வேஷு பிரபஞ்சே பிரபஞ்ச பதார்த்தேஷு எத்யத் பிரதியதே எத்யத் நியாயதே எல்லாமே சத்துன்னு தெரியறது. சத்வஸ்து ஏகம் தெரியறது, ஏகமா தெரியறது இல்லையா? சரி, ஏகம் கிமபி வஸ்து சர்வத்திர அனுகதம் அனுகதமா இருக்கு. நையாயிக்கானாம் அப்படி ஜாதி சித்தம் இதமே ஒரு பிரமாணம். ஜாதி ஏக பதார்த்த கிமத்தம் கிமத்தம் கல்பிதே அனுகத பிரதீத்தியா, அனுகத பிரதீதி இருந்தா ஏதோ ஏகமா ஏகமாக ஒரு வஸ்து தெரிகிறதுன்னு அர்த்தம், இல்லைன்னா அனுகத பிரதீதி வராது. கடத்துவம் கிமர்த்தம் அங்கீகரியதே, கடம் வியக்தயஸ்து பின்னா, பரந்து சர்வத்திர அயங்கடா அயங்கடா அயங்கடா இது ஏகரூபா பிரதீதி. கடம் வியக்தயஸ்து பின்னா, கடம் வியக்திஷு பின்னாஸ்து சத்ஸ்வபி அயங்கடா அயங்கடா இது ஏகரூபா பிரதீதி. தாம் பிரதீதிம் நிர்வோடும் தத்ர தஸ்யாம் பிரதீதோ ஏகம் கிமபி விஷயோ வர்த்ததே, அது வியக்தி இல்லை, சரி அந்நிய கிஞ்சித் கல்பனியம் இது ஜாதி கல்பியதே. தேனைவ நியாயேனா, அந்த நியாயம் சமானம், தேனைவ நியாயேனா சர்வத்ர சத் சத் சத் இது பிரதீதி அஸ்தி. அது சத்தா ஜாதின்னு சொல்லக்கூடாது, நைய்யாயிகஸ்ய சத்தா ஜாதிஸ்து த்ரிஷ்வேவதேன அங்கீகரியது, இதம் சர்வத்ர அனுபூயதே. தரிஹி தது அந்த சத்துன்னு தெரியக்கூடிய வஸ்து ஏதோ ஒரு தனி அத்தவாச்சி பரமாத்மனஹ பிரத்யக்ஷம் நாஸ்தி இது நமக்கு ஏம் இருக்குது, சத்ரூபேன பிரத்யக்ஷம் அங்கீக்ரியதே, அங்கீகர்த்தவ்யமே பவதி. ஏன ரூபேன பிரதியதே தேன ரூபேன உபாதானம், தரி சத்வேன ரூபேன பரமாத்ம உபாதானம் பரியாப்தம், ததேவ ததர்த்தமேவ இதம் வியாக்யாயதே.
4: சர்வத்ர அனுவர்த்தமானம்
3: சர்வத்ர அனுவர்த்தமானம் இது ஏகம் விசேஷணம் தத்தம், சத்ரூபம் பிரம்மா இது விஜ்ஞாயதே.
2: ததா ஹி ஸ்ருதிஹி சதேவ சௌம்யே
3: சௌம்யேதம் அக்ரஹாசி ஹே சௌம்ய, சௌம்ய இது சம்போதனம், சௌம்ய உத்தாலகஹ ஸ்வேதகேதும் உபதிஷதி ஹே சௌம்ய இதம் இதானிம் திருஷ்யமானம் இதம் ஜகத் அக்ரே, அக்ரே இத்யுக்தே ஸ்ருஷ்டேஹ பூர்வம் சதேவ ஆசி, சத்ரூபமாக ஏதோ ஒரு வஸ்துவா இருந்தது, அது ஒரு வஸ்து எப்படி தெரியுது? ஏகமேவ அத்விதீயம்
2: சத்யம் ஞானம் அனந்தம் பிரம்மா,
3: அங்க சத்யம் இருக்கு,
2: சத்யாத்ம பிராணாராமம் ஆனந்தம் சன்மஹா
3: இத்யாதி, சத் சத் எங்க எல்லாம் இருக்கோ அதெல்லாம் ஸ்ருதிகள் போட்டிருக்கா,
2: சன்மஹா இத்யாதி சன்கடஹா சன்பட்டஹா இதி சர்வ வஸ்துஷு அனுவிருத்தியா சத்ரூபஸ்ய பிரம்மணஹா சர்வோபாதானத்வம் சித்யதி.
3: வியாக்யாதம்
2: மிருதுபரக்தம் கடாதிகம் ஹி மிருதுபாதானம் இஷ்யதே,
3: மிருதுபரக்தம் ஹி கடாதிகம் மிருதுபாதானகம் இஷ்யதே.
4: உபரக்தம் இஷ்யதே பரிணாமம்,
3: உபரக்தம் நம்ம தேன சம்பத்தம் இது
2: யுத்தம்,
3: மிருதுபரக்ததையா பிரதீதி மிருத் கடஹா இது பிரதீதி, மிருத்தோட சேர்ந்து தெரியறதுன்னு அர்த்தம், மிருதுபரக்தமா தெரியறதுனாலே மிருத்து, அதனால தானே மிருத்து உபாதான காரணம் சொல்லுவோம். மிருதுபரக்தம் ஹி கடாதிகம் மிருதுபாதானகம் இஷ்யதே ததா சத்ரூபம் பிரம்மா பவசப்த வாச்சியம் பவதி, லோகத்திலையும் அப்படிதான் இருக்கு, அந்த சத்ரு சச்சப்தசி வியாக்கியானம் ஜாதம். భవశబ్దస్య వ్యాఖ్యానం
4: జాతం.
3: జగదుపాదానత్వం నిరూపయితుం తస్య ఉపయోగః వర్ణితః ఖలు ఇదానీం. సత్తారూపత్వం తస్య అపేక్షతే. సత్తారూపత్వం విద్యతే చేదేవ జగదుపాదానత్వం తస్య నిరూపయితుం శక్యతే. సత్తారూపత్వం తరి సత్వేన రూపేణ బ్రహ్మణః ప్రతిపాదకః శబ్దః భవతి భవశబ్దః. భూధాతోః సత్తార్థకత్వ. అతః భవశబ్దస్తు పరమాత్మనః జగదుపాదానత్వ ప్రయోజక రూప ప్రతిపాదకో భవతి. జగదుపాదానత్వ ప్రయోజక రూప ప్రతిపాదకో భవతి. తస్మాత్ తస్య సంగ్రహ ఏవం రీత్యా సర్వత్ర యోజనీయ.
2: సర్వశబ్దేన శ్రేహింసాయామితి ధాత్వర్థవశాత్ సకల సంహర్తృ బ్రహ్మ ప్రతిపాదతే.
3: అత్ర జగత్ సంహర్తృత్వ తత్ ప్రతిపాదనాయ సర్వశబ్ద లయ లయ సంహర్త ఉపసంహర్త ప్రళయకాలే శ్రుహింసాయాం ఇది ధాతు. ధాత్వర్థవశాత్ సకల సంహర్తృ బ్రహ్మ ప్రతిపాదతే. ఇదానీ శ్రుతయః ఉచ్యంతే.
2: తస్మాత్ ఉపసంహర్త్రే మహాగ్రసాయ నమః.
3: మహాగ్రాసాయ
2: నమః. మహాగ్రాసాయ
3: నమః. మహాన్ గ్రాసః యస్య సః. గ్రాసః నన గ్రహ గృహ్యతే గ్రస్యతే ఇది గ్రాసః. సాధారణమా గ్రాసం సున్నాల్ ఇది ముందు சாப்பிடக்கூடியது அதுவும் இருக்கு. சாதாரணமா சாப்பிடும் பொழுது எதிர்க்கு இல்லையா ஏன் கிறிஸ்துவாக்கள் பிடிச்சதே அதுக்கு கிராசம் பேர். பரமாத்மா மகாகிராசு சமகிரம் தசிய கிராச இது வை நம அஸ்து.
2: எஸ்ய பிரம்மச்ச க்ஷத்ரம் ச உபே பவத ஓதன ஓதன.
3: எஸ்ய பிரம்மச்ச க்ஷத்ரம் ச உபே பவத ஓதன மிருத்யுர் யஸ்யோ உபசேசனம் கைத்தா வேத யத்ர சஹா இது கடோபனிஷத் வாக்கியம். எஸ்ய பிரம்மணஹ బ్రహ్మ బ్రాహ్మణ క్షత్రియాదికం సర్వం ఓదనః భవతి. మృత్యుః ఉపసేచనం భవతి. సర్వ సంహర్త ఇతి తాత్పర్యేణ శృతి ఏం కల్పనయ సాహిత్య శ్లోకవద అస్తి. సమగ్రం జగత్ ఓదన మృత్యుః ఉపసేచనం. ఓదనతే ఓదనం భక్షణం పండ్రదుకు ఉపసేచనం అవలేహం మాదిరి ఇరుకు ఇల్లయా అదా ఉపసేచనం. అదా மிருத்யுவே உபசேஜனமா வச்சுட்டு சமகிர பிரபஞ்சத்தையும் சாப்பிடக்கூடியவர் அர்த்தம். பரமாத்மாவை வர்ணனம் பண்றது
2: இத்தியாதிபிஹி சர்வசம்ஹர்த்ருஹ ப்ரஹ்ம
3: ஸ்ருயதே.
2: நிருபாதிக பரமேஸ்வரிய விசிஷ்டத்வாத் ஈசான சப்த வாச்சியம் ப்ரஹ்ம.
3: நிருபாதிக பரமேஸ்வரிய விசிஷ்டத்வ நிருபாதிகமான பரமேஸ்வரியம் பரமம் ஐஸ்வர்யம்
2: ஸ்தாபிதம்
3: அஸ்தி சா கோலாஹலம் கரோதி. నిరుపాధిక పరమైశ్వర్య విశిష్టత్వాద్ ఈశాన శబ్ద వాచ్యం బ్రహ్మ. ఈశాన శబ్దేనాపి బ్రహ్మ ఈశాన
2: ఈశైశ్వర్య ఇతి
3: ఈశైశ్వర్య ఇతి
4: నిరుపాధిక ఐశ్వర్య
3: నిరుపాధిక ఐశ్వర్య నిరుపాధికం సాపేక్షం నాస్తి ఇది. అస్మాకం ఐశ్వర్యం తు సాపేక్షం భవతి. అస్మదపేక్ష అన్యస్య ఐశ్వర్యం తదపేక్ష అన్యస్య ఇది సాపేక్షం ఐశ్వర్యం. పరమాత్మన తు నిరపేక్ష నిరుపాధికం ఐశ్వర్యం.
4: உபநிஷத்தை
3: பார்க்கணும். நிறைய வாக்கியங்கள் எடுக்கிறார் இவர். ஈஸ்வரஸ்ய
2: ஈஸ்வரஸ்ய ஈஷிதவ்யாபேக்ஷிதய పశుపతి
3: అపేక్షతయా
2: వ్యాపేక్షతయా పశుపతి
3: ఈశితవ్యాపేక్షతయా ఈశ్వరస్య ఈశితవ్యం వేణం ఇల్లయా. ఒరుతర్ నియంత్రణం పండదా ఇంకా నియమిక్క కూడియేదో ఒన్ను వేణం. అది అపేక్షితా నియమనం పన్న ముడియం. ఈశ్వరస్య ఈశితవ్య అపేక్షతయా
2: అపేక్షతయా పశుపతి శబ్ద వాచ్యం
3: పశుపతి శబ్దస్య వ్యాఖ్యానం పశుపతి శబ్ద వాచ్యం
4: పశుపతి
3: పశుపతి పశువు ఇది పరమాత్మ పరం నాస్తి జీవపర శబ్ద పశుపతి నానే అవరే శ్రోణ పశుపతి శబ్ద వాచ్యం భవతి బ్రహ్మ
4: ఐషః ఈషితవ్యః పశు
3: అయో ఈషితవ్యః పశు
2: తథా హి శ్రూయతే యేషాం ఈషే పశుపతి పశూనాం చతుష్పదాం ఉపచద్విపదాం ఇత్యాది.
3: చతుష్పదాం ద్విపదాం ద్విపదః కే చతుష్పదః కే
4: మృగా
3: మృగా మృగా చూడకూడదు. మృగం సున్నా సంస్కృతత్ల
2: పశుగ్రహణాత్ पशुपाशद्वये
3: सर्वे जीवाः अत्र ग्राह्याः पशुशब्देन ग्राह्याः सर्वेषां तद्विपदां चतुष्पदां सर्वेषां प्राणिनां पशुशब्देन ग्रहणं कर्तव्यम्
4: येषां पशूनाम् ईशः पशुपतिः
3: तत् पशुशब्दः इति हि लिखितः अत्र पशुशब्दोऽपि जीवेषु शक्त्या प्रयुज्यते इति न भ्रमितव्यं गौण्या प्रयुज्यते पशुशब्दः पशुः इत्युक्ते जीवः इति वाच्यार्थः नास्ति पशुः इत्युक्ते एवं चतुष्पदामेव पशुः इति वाचकशब्दः परन्तु अत्र शास्त्रे जीवसामान्यपरतया पशुशब्दः प्रयुज्यते स तु गौण्या प्रयुज्यते इति पशो पशुरिव पशुः इति अधीनः அந்த கட்டுப்பாடோட இருக்கிறதுனால பந்தனே
4: பந்தன்
2: சக பசு யதா ரஜ்வா பஜ்யதே தத்வத் அயம் பசு பாஷேன பத்தஹ
3: இதி அபிப்ராயேன கௌண்யா பிரயோஜ்யதே பசுத்தா தஸ்ய பந்தனம் யத்யத் வர்த்ததே சர்வம் பாஷ சப்தேன உச்யதே
2: அனேன சிதசின் நியாமகம் பிரம்ம இதி விஜ்ஞாயதே
3: சிதசின் நியாமகம் சிதாம் சிதாம் அஜிதம் அஜிதாம் ச நியாமகம் பிரம்ம இதி லப்யதே
2: संसार रुद्रावकत्वात् रुद्रशब्दवाच्यं ब्रह्म
3: अग्रे रुद्रशब्दः संसार रुक् रुजं द्रावयति इति रुद्रः रुजं द्रावयति इति रुजः संसार रोगः संसारात् मोक्षं ददाति इत्यर्थे
2: तरति शोकमात्मवित्
4: व्याधि
3: रुग् रुजौ रुजः जकारान्तशब्दः अधिक दुःखं रोगः इत्यादि अर्थः तत् द्रावयति द्रावयति इत्युक्ते तरति शोकमात्मवित् परमात्मवित् शोकं तरति श्रुतिर्वदति
2: परतेजोभिरनाभिभवनीयत्वात् उग्रशब्दवाच्यत्वं ब्रह्मणः
3: उग्रः इत्युच्यते कुतः उग्रः न इन्नोत्रल इति पठन मुडियादु न शक्यते अन्येन स्वाधीनीकर्तुं न शक्यते अतः उग्रः इत्युच्यते परतेजोभिरनभव अनभिभवनीयत्वा अभिभवन् तिरिम अभिभूतम् अभिभवम् इन्दमारि वार्ता केळ्पडलिया अभिभूतम् तदीयं स्वरूपं न दृश्यते अन्यदीयेन स्वरूपेण तर्हि तेन इदम् अभिभूतम् इत्युच्यते मरञ्जिपोडु तत्र इदं पदं सुवर्णं तैजसम् इत्युच्यते खलु तस्य रूपं पार्थिवेन रूपेण अभिभूतं दीपिकायां प्रयोगे भवति अदेनार्थं मरणि पोयिर्गे पार्थिवेन रूपेण अभिभूतं भवति सुवर्णस्य अद सुवर्णं तैजसं न भासु

గణపతిభ్యశ్చ చ గణపతిభ్యో గణేభ్యో గణేభ్యో గణపతిభ్యశ్చ గణపతిభ్యశ్చ చ గణపతిభ్యో గణపతిభ్యశ్చ వోవశ్చ గణపతిభ్యో గణపతిభ్యశ్చ వః గణపతి

ప్రభవే నమః అవ్యయాయ నమః లోకపాలాయ నమః అంతర్హితాత్మనే నమః కల్పాదయే నమః కమలేక్షణాయ నమః వేదశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః నియమాయ నమః నియమాశ్రయాయ నమః చంద్రాయ నమః సూర్యాయ నమః శణయే నమః కేతవే నమః విరామాయ నమః విద్రుమచ్చవయే నమః భక్తిగమ్యాయ నమః పరం బ్రహ్మ మృగబాణార్పణాయ నమః అనఘాయ నమః అద్రిరాజాలయాయ నమః కాంతాయ నమః పరమాత్మనే నమః జగద్గురవే నమః సర్వకర్మాచలాయ నమః త్వష్ట్రే నమః మంగళాయ మంగళావృతాయ నమః మహాతపసే నమః దీర్ఘతపసే నమః స్థవిష్ఠాయ నమః స్థవిరాయ నమః ధ్రువాయ నమః అహ్నే నమః సంవత్సరాయ నమః వ్యాప్తయే నమః ప్రమాణాయ నమః పరమాయ నమః తపసే నమః సంవత్సరకరాయ నమః మంత్రాయ ప్రత్యయాయ నమః సర్వదర్శనాయ నమః అజాయ నమః సర్వేశ్వరాయ నమః స్నిగ్ధాయ నమః.

0: Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Om. Atha Panchavimshodhyayah Rudraksha Mahatmyam Suta Vuvacham Shaunakarshe Mahapragyam Shivarupa Mahamatem Runurudraksha Mahatmyam సమాసాత్ కథయామ్యహం శివ ప్రియతమో జ్ఞేయో రుద్రాక్ష పరపావన దర్శనాత్ స్పర్శనాజ్జాప్యాత్ సర్వపాపహరస్మృదహం పురా రుద్రాక్ష మహిమాం దేవ్యగ్రే ఖదితో మునే లోకోపకరణార్థాయ శివేన పరమాత్మనా శివవువాచ శ్రూయతాం తు మహేశాని రుద్రాక్ష మహిమా శివే కథయామి తవ ప్రీత్యా భక్తానాం హితకామ్యయా దివ్యవర్షసహస్రాని మహేశాని పునఃపురా తప ప్రకూర్వతస్త్రస్తం మనస్సంయమ్య వైమమ స్వతంత్రేణ పరేశేన లోకోపకృతికారిణా లీలయా పరమేశాని చక్షుర్ఉన్మీలితం మయా పుటాభ్యాం చారుచక్షుర్భ్యో పతితా జలబిందవః తత్రాశ్రుబిందుతో జాతా వృక్షా రుద్రాక్షసంజ్ఞకాః తావరత్వం అనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్ తే దత్తా విష్ణుభక్తేభ్యశ్చతుర్వర్ణేభ్య ఏవ చ భూమౌ గౌడార్భవాంశ్చక్రే రుద్రాక్షశివవల్లభాన్ మథురాయాం అయోధ్యాయాం లంకాయాం మలయే తథా సఖ్యాదౌ చ తథా కాశ్యాం దేశేష్వన్యేషు వా తథా పరారసఖ్య పాపౌఘ భేదనాశుద్ధినోదనాన్ బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః శూద్రా జాతా మమాజ్ఞయా రుద్రాక్షాస్తే పృథివ్యాం తు తజ్జాతీయాః శుభాక్షకాః శ్వేతరక్తాః పీతకృష్ణా వర్ణాజ్ఞేయాక్రమాద్బుధైః త్వజాదేయం నృభిర్ధార్యం రుద్రాక్షం వర్ణదక్రమాత్ వరుణైతు తత్ఫలం ధార్యం భుక్తిముక్తిఫలేప్సుభిః శివభక్తైర్విశేషేన శివయోః ప్రీతయే సదా ధాత్రీఫలప్రమాణం యత్ శ్రేష్టమేదముదాహృతం బదరీఫలమాత్రం తు మధ్యమం సంప్రకీర్తితం అధమం క్షణమాత్రం స్యాత్ ప్రక్రియైషా పరోచ్యతే నృణు పార్వతి సుప్రీత్యా భక్తానాం హితకామ్యయా బదరీఫలమాత్రం చ యత్ స్యాత్ కిల మహేశ్వరీ తథాపి ఫలదం ప్రోక్ లోకే సుఖ సౌభాగ్యవర్ధనం ధాత్రీఫలసమం యత్ స్యాత్ సర్వారిష్ట వినాశనం గుంజయా సదృశం యత్ స్యాత్ సర్వార్థఫలసాధనం యథా యథా లఘు స్యాది తథాధిక ఫలప్రదః ఏకైకత ఫలం ప్రోక్తం దశాంశైరధికం బుధైః రుద్రాక్షధారణం ప్రోక్తం పాపనాశనహేతవే తస్మాచ ధారణీయో వై సర్వార్థసాధనో ధ్రువం యథా చ దృశ్యతే లోకే రుద్రాక్షఫలద శుభః తథా దృశ్యతేన్యా చ మాళికా పరమేశ్వరీ సమాస్నిగ్ధా దృఢా స్థూలా కంటకై సంయుతా శుభాః రుద్రాక్షాః కామదాదేవీ భుక్తిముక్తిప్రదా సదా క్రిమిదుష్టం ఛిన్నభిన్నం కంటకైర్హీనమేవ చ ఋణయుక్తమవృత్తం చ రుద్రాక్షాన్ షడ్వివర్జయేద్ స్వయమేవ కృతద్వారం రుద్రాక్షం స్యాదిహోత్తమం యత్తు పౌరుషయత్నేన కృతం తన్ మధ్యమం భవేద్ రుద్రాక్షధారణం ప్రోక్తం మహాపాతకనాశనం రుద్ర సంఖ్యాశతం ధృత్వా రుద్రరూపో భవే నరః ఏకాదశ తపానీహ ధృత్వా యత్ ఫలమాప్యతే తత్ఫలం శక్యతే నైవ వక్తుం వర్షశతైరపి శతార్థేన యుధైః పంచశతైర్వై ముకుటం మదం రుద్రాక్షైర్విరచేత్ సమ్యక్ భక్తిమాన్ పురుషో నరః త్రిభిశ్చతై షష్టియుక్తై స్త్రిరావృత్యా తథా పునః రుద్రాక్షైరుపవీతం చ నిర్మీయాద్ భక్తితత్పరః శిఖాయాం చ త్రయం ప్రోక్తం రుద్రాక్షానా మహేశ్వరీ కర్ణయో షట్చ షట్చైవ వామదక్షిణయో తథా శతమేకోత్తరం కంఠే బాహ్వో వై రుద్రసంఖ్యయా కూర్పరద్వారయోస్తత్ర మణిబంధే తథా పునః ఉపవీతే త్రయం ధార్యం శివభక్తిరతైర్నరై తేషానువరితాన్ పంచ సంమితాన్ ధారయేత్ కటౌ ఏతత్సంఖ్యాధృతాయేన రుద్రాక్షాః పరమేశ్వరీ తద్రూపం తు ప్రణమ్యతి సుత్యం సర్వైర్మహేశ్వరం ఏవం భోదమితి తం ధ్యానే యదా కృత్వాదనే జనం శివేది వ్యాహరం చైవ దృష్ట్వా పాపైః ప్రముచ్యతే శతాధికసహస్రస్య విధిరేష ప్రకీర్తితః తదభావే ప్రకారోన్యః శుభః సంప్రోచ్యతే మయా శిఖాయాం ఏకరుద్రాక్షం శిరసా త్రిశతం వహేద్ పంచాశచ్చ గలే దధ్యాత్ బాపోః షోడశ షోడశ మణిబంధే ద్వాదశ ద్విస్కంధే పంచశతం వహేత్ అష్టోదశతైర్మాళ్యం ఉపవీతం ప్రకల్పయేత్ ఏవం సహస్రరుద్రాక్షం ధారయేత్ యో దృఢవ్రతః తం నమంతి సురా సర్వే యథా రుద్రస్తథైవ సహ एकं शिखायां रुद्राक्षं चत्वारिंशं तु भस्तके द्वात्रिंशत् कण्ठदेशे तु वक्षस्यष्टोत्तरं शतम् एकैकं कर्णयो षट्षड् बाह्वो षोडश षोडश करयोर्विमानेन द्विगुणेन मुनीश्वर सङ्ख्या प्रीतिभृता येन सोऽपि शैवजनः परः शिववत्पूजनीयो हि वन्द्यः सर्वैरभीक्षजः शिरमीशानमन्त्रेण कर्णे तत्पुरुषेण च अघोरेण गलेधार्यम् तेनैव हृदयेऽपि च अघोरबीजमन्त्रेण करयो धारये सुधीः पञ्चदशाक्ष घृतिताम् वामदेवेन चोदरे पञ्चब्रह्मविरङ्गैश्च त्रिमालाम् पञ्चसप्त च अथवा मूलमन्त्रेण सर्वानक्षांसु धारयेत् मद्यम् मांसम् तु लशुनम् पलाण्डुम् शीघ्रमेव च श्लेष्मान्तकम् विद्वराहम् भक्षणे वर्जयेततः वलक्षम् रुद्राक्षम् द्विजतनुभिरेवेहविहितम् सुरक्तम् क्षत्राणाम् प्रमुदितमुमे पीतमसकृत् ततो वैश्यैर्धार्यम् प्रतिदिवसमावश्यकमहो तथा कृष्णम् शूद्रैः प्रतिघटितमार्गोऽयमगजे वर्णीवनि गृहपतिर्नियमेन दध्यात् एतद्रहस्यम् परमो न हि जातिष्ठेत् रुद्राक्षधारणमिदम् सुकृतैश्च लभ्यम् त्यक्वेदमेतत् अखिलान्नरकान् प्रयाति आदावामलकास्ततो लघुतरा रुग्नाथदक्कण्टकैः सन्दष्टाः कृपभिस्तनूपकरणत् छिद्रेण हीना तथा धार्यानैव शुभेप्सुभिश्चनकवद् रुद्राक्षमप्यम् ततो रुद्राक्षमलिङ्गमङ्गलमुमे सूक्ष्मम् प्रशस्तम् सदा सर्वाश्रमानाम् वर्णानाम् स्त्रीशूद्राणाम् शिवाज्ञयाम् धार्या सदैव रुद्राक्षा यतीनाम् प्रणवेन हि दिवा बिभ्रद्रात्रिकृतै रात्रौ बिभ्रद्दिवाकृतैः प्रातर्मध्याह्नसायाह्ने मुच्यते सर्वपादकैः ये त्रिपुण्ड्रधरालोके जटाधारिण एव ये रुद्राक्षधरास्ते वै यमलोकम् प्रयान्ति न रुद्राक्षमेकम् शिरसा बिभर्ति तथा त्रिपुण्ड्रम् च ललाट मध्ये पञ्चाक्षरम् ये हि जपन्ति मन्त्रम् पूज्या भवद्भिः खलु ते हि साधवः यस्याङ्गे नातिरुद्राक्षस्त्रिपुण्ड्रम् भालपट्टके मुखे पञ्चाक्षरम् नास्ति तमानययमालयम्

0: यह सर्वसुखं भुक्त्वा पुत्र पौत्रादि संयुतः लभेत् परत्र सन्मोक्षं शिवस्यादि प्रियो भवेत् विद्येश्वर संहितेयं कथिता वो मुनीश्वराः सर्वसिद्धिप्रदा नित्यं मुक्तिदा शिवशासनात् इति श्रीशिवमहापुराणे प्रथमायां विद्येश्वर संहितायां साध्यसाधनखण्डे रुद्राक्षमाहात्यवर्णनं नाम पञ्चविंशोऽध्यायः समाप्तेयं प्रथमा विद्येश्वर संहिता। ओम्। இப்போ ஸ்ரீ சிவமகாபுராணத்துல முதலாவது பகுதியான வித்யேஸ்வர சம்ஹிதை பூர்த்தியாச்சு, 25 அத்தியாயங்கள். இனிமே அடுத்து நாம ஸ்ரீ சிவமகாபுராணத்துடைய இரண்டாவது பகுதி ருத்ர சம்ஹிதா, அது அடுத்து. ஓம்।
1: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு shaivam.org ரேடியோஸ், 24/7 spiritual channels from shaivam.org. Om Namah Shivaya.
2: ముందు దాని పేరు కనకం కాదు, అది దాన్ని తీసుకొచ్చి మనం పుటపాకం చేస్తాం, పుటం పెట్టారంటారు. ఈ పుటం పెట్టి దాన్ని కాల్చగా అది శుద్ధమవుతుంది. శుద్ధమైన తర్వాత దాని నుంచి ప్రకాశం వస్తుంది, దాన్ని కనత్ అంటారు, ప్రకాశం. ఈ ప్రకాశం వచ్చిన తర్వాత దాని పేరు కనక అయింది. కనుక కనక సభ అంటే శుద్ధమైనటువంటి దేహమే కనక సభ. దేనితో శుద్ధమైంది? ఈశ్వర భావనతో, ఈశ్వర చింతనతో మనం శుద్ధి చేసుకున్నాం. మహాన్యాసం ఇవన్నీ శరీర శుద్ధ్యర్థం అని అంటాడు. ఎప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి కూర్చున్నాక పక్కనున్న పురోహితుడు శరీర శుద్ధ్యర్థం, ఆత్మశుద్ధ్యర్థం, మహాన్యాస పారాయణ అహంకరిస్తే, ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి, మళ్ళీ శరీర శుద్ధ్యర్థం అంటారా అని అంటావా? అయ్యా, అది కేవలం బాహ్యమల్లాన్ని పోగొట్టింది. ఈ త్వగస్థిగతంగా పేరుకుపోయిన పాపాలు ఎన్నున్నాయో అవన్నీ శుద్ధి చేయడం, అది కనక సభ అయింది. కనక సభ అయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఓహో, దీని నిండా చైతన్యమే ప్రకాశించుతూ ఉన్నది. ఈ ఇంద్రియాలు జడంగా ఉన్నాయి. నా చెయ్యి కొట్టిందండి అంటావా, నేను కొట్టింది అంటావా? నేనే కొట్టానండి, ఇదేంతో చేత్తో, మరి చేత్తో కొడితే నువ్వు కొట్టమేమంటావు? నేను అనేటటువంటి చైతన్యం హస్తమనందు వ్యాపించి కొట్టింది అని చెప్తున్నావు. అంటే ఒట్టిగా పాపం చేతికేం తప్పులేదు అనమాట. అది జడీభూతం. జడీభూతమైన ఇంద్రియంలో ఒకటి ప్రవేశించింది. ప్రవేశించడం వల్ల ఇంద్రియం చైతన్యవంతమైంది. ఎప్పుడైతే ఇది శుద్ధమైందో అప్పుడు అది కనిపించింది, అంతే కదండి. ఆ క్లారిటీ వల్ల కనిపడింది. బురద నీరు అడుగున బంగారం ముక్క వేసినా కనిపించదు. అది కొంచెం క్లియర్ అయింది అనుకోండి, అప్పుడు అది గోచరిస్తుంది. అదేవిధంగా ఈ ఇంద్రియాల్లో పేరుకున్న పాపపు మాలిన్యం వల్ల అయ్యా నీ ఇంద్రియాల్లో ఒకటి ఈశ్వరుడు ఉన్నాడని చెప్పినా అర్థం కాదు. అది సాధన వల్ల శుద్ధి అయ్యాక ఇంద్రియాలను నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుస్తుంది. వాడే ప్రకాశిస్తూ ఉన్నాడు గనక రాజతే ఇది రాజా, ఆ చైతన్యమే ఇక్కడ ఉందని తెలిసాక ఈ కనక సభ రాజసభ అయింది. రాజసభ అయిన వెంటనే ఓహో, ఒక్కొక్క ఇంద్రియంలో ఈశ్వరుడు ఒక్కొక్క పని చేస్తున్నాడు. అవనా లేదా అండి? నేను అనే చైతన్యం ఒక్కటైనప్పటికీ అది ఎలా పని చేస్తుంది? కంటి యందు వినదు, చెవి యందు చూడదు. కంటి నుండి చూస్తుంది, చెవి నుండి వింటుంది, నోటితో రుచి చూస్తుంది, కంఠంతో పలుకుతుంది. మరి ఒకే చైతన్యం ఉన్నప్పుడు అటు ఇటు మార్చచ్చుగా? మారదుట. ఆ ఇంద్రియంలో చదే పలుకుతుంది. అలాగే పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ వివిధ దేవతా రూపాలు ధరించి ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ విషయం మనకి వేదం వర్ణించింది ఏంటంటే, దేవతలందరూ పరమాత్మకి ఇంద్రియ స్థానీయులు అని వర్ణించిందండి. ఇది విశేషం. దేవతలందరూ ఎలా ఇంద్రియ స్థానీయులు? ఇప్పుడు నేను అనే చైతన్యంకి ఇంద్రియాలన్నీ ఉన్నాయి. ఈ ఇంద్రియాల్లోకి నేను నుండి వచ్చే చైతన్యం ప్రసరిస్తోంది గనక మనం పనిచేస్తున్నాం. ఈ నేననేవాడిని దేని ద్వారా పోల్చుకున్నాం? ఇంద్రియములు బట్టి పోల్చుకున్నాం. ఆ వాడు ఉన్నాడండి అని ఎందుకన్నా చెయ్యి కాలు ఆడిస్తున్నాడు గనక, లేకపోతే డౌటే. అంటే వాడిని పోల్చుకోవడానికి ఇంద్రియం పనికొచ్చింది, లోపల వాడున్నాడు, చైతన్యం ఉంది అని పోల్చుకోవడానికి. అలాగే విశ్వం కదులుతోంది అనే దాన్ని బట్టి విశ్వేశ్వరుడిని పోల్చుకుంటున్నాం మనం. ఇది విశేషం. ఈ విశ్వాన్ని కదిల్చడానికి రకరకములైన శక్తులు ఉన్నాయి. విశ్వంలో అగ్ని, వాయు, వరుణ, వాటిలో ఎన్నో రకాలు. వీటన్నిటికీ నియామక శక్తులను ఆయన పెట్టాడు. ఆ నియామక శక్తులే దేవతలు. ఈ నియామక శక్తులు మనకు కనిపించరు. వాళ్ళు కనిపించరు కనుక దేవతలు లేరండి అని అంటాం. దానికి అనేక మార్లు ఉపమానం చెప్పుకున్నాం. ఒక రాజ్యానికి వెళ్ళొచ్చి ఆ రాజ్యానికి రాజే లేడండి అంటట, ఎందుకంటే కనబడలేదు కనుకనే. రాజు నువ్వు ట్రైన్ దిగ్గాను వచ్చి రిసీవ్ చేసుకుంటాడా? వాడు ఉన్నాడు కనుకే నీకు ఆ రాజ్యంలో ట్రైన్ ఆగడం, నీకు ఇంకో చోటుకెళ్తే పని జరగడం, ఇవన్నీ జరిగే వ్యవస్థ ఉంది రాజు వల్ల. వ్యవస్థ బట్టి రాజును పోల్చుకోవాలి, ప్రపంచం బట్టి పరమేశ్వరుని పోల్చుకోవాలి. అదేవిధంగా విశ్వంలో ఉన్న ఈ ప్రకృతి శక్తులందరికీ నియామకులైన దేవతలు ఉన్నారే, వాళ్ళందరూ ఎవరు? ఆయనే వాళ్ళయ్యాడు, అయి నడుపుతూ ఉన్నాడు. అదేవిధంగా నీ లోపల అంతర్గతమైన చైతన్యమే వివిధ ఇంద్రియముల్లో పనిచేస్తున్నది. అది తెలుసుకున్నావు ఎప్పుడు? ఈ ఇంద్రియములన్నీ దేవ దివ్ ప్రకాశే, అది కూడా ప్రకాశ లక్షణాన్ని తెలియజేసేదే. క్రీడతి ఆడుకొనుట, ప్రతి చైతన్యం వచ్చి దాని చోట్ల అది ఆటలా కదిలితేనే కదండి దాని పని దానికి జరుగుతుంది. అనుక ఇంద్రియాలలో వ్యాపించిన చైతన్యానికి దేవతలు అని పేరు. అందుకే మనకు వర్ణించారు, పాదాలలో విష్ణువని, చేతిలో ఇంద్రుడని, కంటిలో సూర్యుడని, నాలికందు వరుణుడని, అగ్ని అని. వరుణుడు అగ్ని ఎందుకన్నామంటే వరుణుడు తడి రూపంతో ఉంటాడు, అగ్ని శబ్ద రూపంలో వస్తాడు. ఇలా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవతని చెప్పారు. ఈ విషయం మహాన్యాసంలోనే వస్తుంది. అగ్నిర్మే వాచిస్త్రిత వా హృదయే హృదయం మయి అని చెప్పుకున్నాం మనం. అక్కడికి వచ్చేటప్పుడు ఈ దేవతలందరూ ఏమయ్యారు, ఎక్కడున్నారు? అగ్నిర్మే వాచిస్త్రిత, వాక్కునందు ఆయన ఉన్నాడు. అలాగే వాయుదేవుడు ఎక్కడున్నాడు? ఊపిరి యందు ఉన్నాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉన్నప్పుడు ఈ శరీరం ఇప్పుడు ఏమైంది? దేవసభ కాలేదా ఆలోచించండి. ఇప్పుడు ఈ శరీరం కనకసభ అయింది, దేవసభ అయింది, రాజసభ అయింది. ఆయన తర్వాత ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటండి? అసలు సభాపతి లేకపోతే సభ ఉంటుందా చెప్పండి? వీటన్నిటినీ ఉంచే వాడు ఒకడు ఉన్నాడు, వాడు సభాపతి ఆయన గారు ఒకడున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తేనే వీళ్ళందరిలో కదలికున్నది. అందుకు సభాపతి ఒకడున్నాడు లోపల. వాడు మాత్రం ఇంత డ్యాన్స్ చేస్తున్నట్టు చేయిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్న స్థానం అది చిత్రం. ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే చిత్సభలో ఉన్నాడు. ఆయన మెయిన్ మూల విరాట్ ఉండే గర్భగృహం సరిగ్గా చిత్సభ. ఈ మోడల్తోనే నిర్మాణం చేయబడి ఉంటుంది చిదంబరం. అక్కడున్న చిత్తే అంబరమై వ్యాపించింది ఇంద్రియాల వరకు. అంబరం అంటే వ్యాపకము అని అర్థం. అక్కడున్న చిచ్చక్తి, ఆ చిచ్చక్తి ఈశ్వరుని యొక్క చిచ్చక్తి, ఆ చిచ్చక్తి విలాసమే నీ ఇంద్రియాల వరకు ప్రసరించిందయ్యా. అది మనం తెలుసుకోవడం ప్రారంభించి భగవంతుడు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడంటే ఆయన అడ్రస్ తెలుసుకోవడానికి. అది విశేషం. మనకిక్కడ జ్యోతుందన్న విషయం అక్కడ వెలుగు నుంచి పోల్చుకుని జ్యోతిని ఎలా పట్టుకున్నామో ఇక్కడ చైతన్యం బట్టి లోపల చైతన్యానికి మూల వస్తువుని తెలుసుకోవాలి. అతడు కేవలం ఆ మూలే కూర్చోకుండా సభల దాకా వ్యాపించున్నాడు గనక సభాభ్య సభాపతిభ్య. సభల రూపంలో ఉన్నవాడు సభాపతుల రూపంలో ఉన్నాడు. పతుల పత, ఎన్ని సభలున్నాయో అన్ని సభాపతులు ఉంటాయి. ప్రతి వాడి శరీరం క్షేత్రమే కాదు సభ కూడా. వాడి క్షేత్రం సభ అయినప్పుడు ఆ క్షేత్రాణాంపతిగా ఉన్నప్పుడు భిన్న భిన్నములుగా కనబడుతున్న ఈ దేహములందరూ అంతటా కూడా భిన్న భిన్నముల వలె గోచరిస్తున్న ఏక చైతన్యం ఒకడున్నాడు. అతడు సభాభ్య సభాపతిభ్యవో నమః. ఇది విశేషం. కనుక నటరాజు ఏమిటో చక్కగా తెలిసిపోయింది. సభాపతి అంటే ఏమిటో మనకు అర్థమైంది. అందుకు సభా సభాపతి కావాలి. ఇప్పుడు అంతరార్థం మనం గ్రహించితే, నటరాజు నాట్యం చేస్తున్నప్పుడు సభంతా సభాపతి వైపు చూస్తోంది. సభ సభాపతి వైపు చూడకపోతే సభ జరగదు, అవునా కదండి? ఇప్పుడు మనం చూస్తున్న సభలన్నీ అసలు సభాపతిని మాట్లాడినవాడు పాప, వాడి పేరుకు మాత్రం మాట్లాడేవాడు తెలుసు కదా, కానీ వాడిని మాట్లాడినివ్వరు. వీళ్ళ మాట ఒకటి మాట ఒకటికి విననివ్వరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఏమిటి, వాడిని కొట్టి వీడిని కొట్టి వాడి తల కొట్టి వీడి తల కొట్టి అక్కడికి వచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళు కొట్టుకోవడమే స్వభావం, పని జరగడానికి అక్కడికి రాలేదు. కనుక సభలన్నీ కొట్టుకోవడానికి పరిమితమైపోయే సౌమనస్యం లేకుండా అయిపోతున్నాయి సభలన్నీ కూడా. కనుక సభకి సభాపతికి సంబంధం లేకుండా పోయింది. అంటే సభాపతి అంటే కోఆర్డినేటర్. ఈ సభ అంతటిని కోఆర్డినేట్ చేసి ఏకీకృతం చేసేవాడు సభాపతి. అలా ఉండబట్టిన సభాపతి ఆ పని చేయకపోతే సభంతా అల్లకల్లోలమై ఏ తీర్మానం కూడా అమలు కాదండి. అందుకు మనకి మన డబ్బు విపరీతంగా కోట్ల కలది ఖర్చు అయ్యేటువంటి అనవసరపు సభలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ సభలు ప్రారంభమయ్యాయంటే పేపర్లు టీవీలు మొదలు పెడతాయి కెమెరాలు పట్టుకుని. కానీ ఆ సభల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మొత్తం ప్రజాద్రవ్యం ఎన్ని కోట్లు వ్యర్థమవుతున్నాయో తెలుసుకోవడానికి తప్ప. అలాంటి సభలు నిర్వహించకుండా యోగ్యమైన సభలు నిర్వహించాలి అంటే ఈ మంత్రాన్ని స్మరిస్తే చాలు. సభాభ్య సభాపతిభ్యో నమః. అది కూడా దీనికి కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు చెప్పింది అర్థం ఏంటుంది చాలామందికి? మన రాజ్యాన్ని పాలించడానికి సభలు ఉన్నాయిగా, ఈ సభలన్నీ కూడా సమన్వయంతో నడవాలి అంటే అనుగ్రహ స్వరూపుడైన ఆ సభాపతిని మనం కొలుచుకోవలసింది. సభ అంటే అందరూ అసెంబ్ల్ అయ్యే చోటని సభ అని అంటారు. ఇంద్రియములన్నీ ఎక్కడ అసెంబ్ల్ అయ్యాయో ఆ దేహమే సభ వీటన్నిటి కోఆర్డినేట్ చేసి ఈ వ్యవస్థ నడుపుతున్న వాడెవడు అతని సభాపతి. చాలా సులభంగా అర్థమైనట్టే అనిపిస్తోంది మనకి. ఇలా ఉన్నటువంటి ఆ సభాపతిని మనం పరిశీలించినప్పుడు సభలో సభాపతి సభ్యులు ఎలా ఉంటారు? ఇక్కడ ముందు తెలుసుకోండి కొన్ని శబ్దాలు. సభ్యులు, సభలో ఉన్నవాళ్ళు సభ్యులు. ఇవన్నీ కూడాను వైదిక శబ్దాలు. ఈ మాటలు చెప్తే ఇంకా రేపు పొద్దున అవన్నీ తీసేయమంటారేమో, ఎందుకంటే అమ్మో అమ్మో అవతల విఘ్న మతం వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. వైదిక మతం అంటే హిందూ మతం, హిందూ మత శబ్దాలు అంటే వేదాల్లో ఉన్నాయట ఉద్దంతు. సభ, వేదిక, యజమాని, అధ్యక్షుడు, సభాపతి, ఇవన్నీ వేదంలో చెప్పబడ్డ శబ్దములు. యజ్ఞముల్లో వాడే శబ్దాలు ఇవన్నీ కూడా. యజ్ఞముల్లో బ్రహ్మసభ, దేవసభ అని ఉంటుంది. దేవతలందరూ కూర్చునే చోటు ఏదైతే ఉంటుందో వారి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థని దేవసభ అంటారు. మహర్షులు, ఋషులు, వైదికమైన కార్యం చేసేటువంటి వారందరూ కూర్చునే దాన్ని బ్రహ్మసభ అని అంటారు. మధ్యలో అగ్నిని పెట్టేటువంటి చోటుని వేదిక, అది మెయిన్, అది అందుకు వేదిక అని అంటారు. యజ్ఞమంతా ఎవడు చేస్తున్నాడు ఆయన యజమాని అంటారు. ఈ మొత్తాన్ని ఎవడు సూపర్విజన్ చేస్తున్నాడు మన అధ్యక్షుడు. ఇవే శబ్దాలు మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళం గనక ఈ దేశంలో అన్ని సభలకి వాడుకుంటూ ఉన్నాం, అది విశేషం. అలాగా సభలో సభాపతి సభ్యులు ఎలా కూర్చుంటారు? మంచి యోగ్యత కలిగినటువంటి వారు, అంటే సభల్లో కూర్చోవాలి అంటే దానికి తగ్గ యోగ్యత ఉన్నవాడు ఉండాలి, అది విశేషం. ఒక యజ్ఞం జరిగితే ఎన్ని రకాల వారు కూర్చుంటారో తెలుసా? ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు, అథర్వణ పండితులు ఒకవైపు, పురాణవేత్తలు ఒకవైపు, జ్యోతిషవేత్తలు ఒకవైపు. అంటే ఒకప్పుడు యజ్ఞ వ్యవస్థ ఎలా ఉండేదో కూడా మనకి తెలియని రోజులు వచ్చాయండి. అగ్నిహోత్రాలు అంతరించిపోయాయి. వాటి వ్యవస్థ తెలిస్తే, వాటి గొప్పతనం తెలిస్తే, అయ్యో ఎంత పోగొట్టుకున్నామో అని రోజుకో గంటైనా ఏడిస్తే అప్పుడు బాగుపడతాం మనం. ఎన్ని పోగొట్టుకున్నామో మనం, అది విశేషం. తెలియట్లేదు మనకి, పోగొట్టుకున్న వాటి విలువ తెలియట్లేదు. ఉంటే తెలుస్తుంది విలువ, అన్ని పోగొట్టుకున్నాం. ఒక యజ్ఞం జరిగేటప్పుడు ఇన్ని రకాలు ఉంటారు, ఇంతమంది పండితులు అందరూ వచ్చి కూర్చుంటారు. కనుక సభల్లో కూర్చోవడానికి యోగ్యుల్ని సభ్యులు అని అంటారు, అది విశేషం. అందుకే సభ్యులందరికీ నమస్కారం అనాలి, సభికులు అనకూడదు, ఇది విశేషం. అదో అదో ఒక అసెంబ్లీ అండి. సభికులు అంటే జూదరులు అని అర్థం. కొంతమంది కొత్త పదం అందరూ సభ్యులు అంటున్నారు, మనం ఏదైనా కొత్తగా అందరూ సభికులు అంటుంటారు. అంటే అందరినీ కలిపి తిట్టినట్టు అర్థం దానికి. సభికులు అంటే జూదరులు, వాళ్ళు అసెంబ్లీ అయ్యారు. పాపం ఒక్కడే వాడతాడు చెప్పండి. అవి దుష్ట సభలు, అవి దుష్ట సభలు జరుగుతుంటాయి. ఎవరి తల ఎలా తీద్దామో అని వ్యూహం చేయడానికి కొందరు అసెంబ్లీ అవుతారు. అవి ఘోర సభలు, ఇవి అఘోర సభలు. ఈ ఘోర సభల వాళ్ళకి వాళ్ళ టెక్నిక్, వాళ్ళ వ్యూహం వాళ్ళకి ఉంది, ఉండనియండి పాపం. కానీ ఆ ఘోర సభల యొక్క ప్రభావం మన మీద పడకూడదు అని దండం పెడదాం. ఇప్పుడు ఆ ఘోర సభలే పాపం పాలనా వ్యవస్థలో కూడా దాక్కున్నాయి. వాటిలోంచి ఘోరత్వం పోగొట్టి వాటిని అఘోరంగా మార్చమని మనం ఇక్కడ కూర్చుని ఆ ప్రభువును ప్రార్థిద్దాం, పరమేశ్వరుణ్ణి. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని. ఇందులో సభా సభాపతి కోఆర్డినేషన్ ఎలా ఉండాలో చూడండి. ఇక్కడ ఒక సభ జరుగుతుంటే సభాపతి ఉంటే సభ్యులందరూ వెనక్కి తిరిగి కూర్చున్నా అనుకోండి, ఇంక సభాపతి ఏం చేస్తాడండి? ఏమీ చేయలేడు. దానితోటే సభాపతి మీద సభ్యులకి అంత గౌరవం ఉందో అర్థమైపోతుంది, అవునా లేదా? డోంట్ కేర్ అనేది అందుకోసం. అలా కాకుండా సభ్యులందరూ ఏకాగ్రంగా చూస్తుంటే సభాపతిలో మరింత ఉత్సాహం వస్తుంది. ఇక్కడ సభాపతి అయిన మహా డాన్సర్ ఉన్నాడే, ఆయన తన యొక్క సమస్తములైన ఆనందకరమైన సర్వశక్తులను ఎప్పుడు చూపించగలడు? ఆ చూసి ఎంజాయ్ చేసేవాడు ఉంటే చూపిస్తాడు, ఎంజాయ్ చేసేవాడే లేనప్పుడు ఇంకేం చేస్తామండి? ఇప్పుడు ఇందులో గొప్ప అర్థం ఉంది చెప్పడానికి ఆయన కూర్చున్నాడు. పాప సభాపతిగా కూర్చుంటే ఇందులో ఒక్క ముక్క కూడా అర్థం కాని వాడు ఎదురుగా ఉంటే వాడు వలవల ఏడ్చి దిగిపోవలసిందే. అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక అని కాళిదాసు గారు అన్నట్టు, ఎంత చెప్పినా అర్థం చేసుకొని వాడు ముందు కూర్చుని గొప్ప కవిత్వం చెప్తే అబ్బా అంత రక్తి కట్టలేదండి వాడు అనగాని ఇటు విన్నేడుతో పడిపోవలసిందే, అవునా లేదా? అందుకు సభ్యులు ఎలా ఉండాలి? ఆ ఏది దర్శిస్తున్నారో ప్రదర్శన, ఆ ప్రదర్శన మీద పూర్తి ఏకాగ్ర దృష్టితో చూస్తూ ఆ చూస్తున్నప్పుడు పొందే ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటే ఆ లోపల ఆ సభాపతి మరింతగా తన నుంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎందుకంటే వాడు రిసీవ్ చేసుకుంటున్నాడంటే ఇంకా ఇస్తాడు ఆయన. అవతల వాళ్ళు పొందుతున్నారంటే తన నుంచి ఇంకా వెలుకొస్తుంది. అందుకే ఆ పరమేశ్వరుని అంతర్గతమైన ఈశ్వర చైతన్యం ఒకటి ఉందని సభ్యులు గుర్తించాలండి. సభ్యులు గుర్తించకపోతే వచ్చిన ప్రమాదం ఏంటంటే పూర్తిగా సభాపతిని ఎంజాయ్ చేయలేరు. అందుకే ఇంద్రియములు ఆయనకు వెనక్కి తిరిగి ప్రపంచం వైపు చూడకుండా ఆయన వైపు తిరగాలి. ఆ లోపల డ్యాన్స్ చేసేవాడి వైపు తిరిగి, ఆహా స్వామి, ఇంత నర్తన చేస్తున్నావా నువ్వు, నీ వల్లనే సాగుతోందయ్యా ఈ జగత్తంతా, ఆహా అని ఆయన వైపే ఏకాగ్రంగా దృష్టి నిప్పి ఆ డాన్సర్ నాట్యం చేస్తే, ఇదేం చూసావు ఇంకా చూపిస్తా అంటాడు ఆయన. విశ్వమంతా నేను ఏ విధంగా నర్తన చేస్తున్నానో అదంతా నీకు ఇక్కడే చూపిస్తాను అంటాడు. అవునా లేదా అండి? ఒక్క డాన్సర్ని చూడండి, వాడు ఎప్పుడో జరిగిన కథలో అన్ని పాత్రల్ని తనయందే జరిగిన మొత్తం కాల విశేషాన్ని, స్థల విశేషాన్ని, పాత్ర విశేషాన్ని తనలోనే చూపిస్తాడు. వర్షం పడుతోంది అంటే అభినయంతోనే చూపించగలడు, ఆయనకి ఏం అక్కర్లేదు. అలాగే ఆ సమయంలో యుద్ధం జరుగుతుందంటే ఒక్కడే తనలో అన్ని చూపించగలడు. అక్కడు ఎలా నటకుడు వేదిక మీద మొత్తాన్ని చూపిస్తున్నాడో అలాగే విశ్వ నటకుడైనటువంటి ఆ నటరాజు మనలోని సర్వమును చూపించగలడు. అప్పుడు మనకు అర్థమవుతుంది విశ్వమంతా పరమేశ్వరమయమని. దానికి ఏం చేయాలి? సభ్యులు సభాపతి వైపే ఏకంగా ఏకోన్ముఖులై దర్శిస్తూ ఆనందాన్ని అనుభవించగలగాలి. అంటే అంతర్ముఖములైనటువంటి ఇంద్రియములే సభ్యులు, అంతర్గతుడైనటువంటి పరమాత్మయే సభాపతి. ఇది విషయం. అందుకే నమస్సభాభ్య సభాపతిభ్యో నమః. ఆ సభాపతి యొక్క చైతన్యమే నీ ఇంద్రియాల్లో వ్యాపించింది గనక అశ్వేభ్యో అశ్వపతిభ్యో నమః అని పూర్తి చేశాడు. ఇక్కడ సాధారణంగా దీనికి మనం గుర్రాల రూపంలో ఉన్న పరమేశ్వరుడు, గుర్రముల పతి అయిన పరమేశ్వరుడు అని అర్థం చెప్తాం. చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. గుర్రముల పతులు గొప్పవారు, ఎందుకంటే గుర్రాలను కంట్రోల్ చేశారు కనుక. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఏమైంది, గుర్రాలు కూడా గొప్పగా ఉండాలి. ఎంత గొప్ప పతి అయితే అంత గొప్ప గుర్రాన్ని ఎంచుకుంటాడు. ఈ గుర్రం పనికిరాదండి అంటాడు. అంటే గుర్రం కూడా పనికిరావాలి, అప్పుడే గుర్రం నడిపేవాడి యొక్క పని ఏమిటో బయటపడుతుంది. అందుకే అశ్వేభ్యో అశ్వపతిభ్యో నమః. మన లోకంలో అయితే గుర్రం నడిపేవాడిలో శక్తి వేరు, గుర్రంలో శక్తి వేరు. కానీ పర ఈశ్వర దృష్టితో మనం పరిశీలించినప్పుడు గుర్రంలో సమర్థత పరమేశ్వరుడే, గుర్రాన్ని నడిపేవారిలో సమర్థత కూడా పరమేశ్వరుడే. అది విశేషం. ఇదేమిటయ్యా అంటే అశ్వములు అంటే ఇంద్రియములు. ఎందువల్ల ఈ పేరు వచ్చిందంటే అశు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అని వచ్చింది. వ్యాపక లక్షణం కలిగినవి అని అశ్వశబ్దానికి. కిరణాలకి అశ్వములు అంటారని మనం ముందే చెప్పుకున్నాం. కిరణములు ఎందుకంటే వాటి వ్యాపించి పరిగెడతాయి, మహావేగంతో పెడతాయి. వ్యాపకమే వేగం. ఇక్కడ వచ్చిన వెలుగు క్షణంలో అక్కడికి వెళుతుందంటే ఎంత మహావేగంగా వెళుతుంది. అందుకు కాంతి కిరణములకు అశ్వము అని స్వతసిద్ధమైన నామం. అలాగే వేగంగా వెళ్ళగలిగే వాటన్నిటికీ అశ్వనామం ఉంది గనక మనం గుర్రములు అనే జంతువులకి అశ్వము అని పేరు పెట్టాం. అంతేగాని గుర్రమే అశ్వం కాదు, అశ్వ లక్షణం కల వాటిలో గొప్పది కనుక దానికి అశ్వము అని పేరు పెట్టుకున్నాం. జంతువుల్లో మహావేగంగా వెళ్ళగలిగేది కనుక గుర్రమునకు అశ్వము. ఆ వేగం కూడా సమర్థవంతంగా ఉన్నటువంటి శక్తితో వెళుతుంది. అందుకు అశ్వేభ్యో అశ్వపతిభ్యో నమః. అదేవిధంగా మనలో ఇంద్రియ హయములు, వాటిలో ఈ చైతన్యం ప్రసరింపబడుతోంది గనక వ్యాపక లక్షణం కలిగిన చైతన్యంతో ఉన్నటువంటి ఈ ఇంద్రియములు కూడా అశ్వేభ్యో అశ్వపతిభ్యో నమః. ఆ ఇంద్రియములు యందు ప్రసరిస్తున్న చైతన్యము, దాన్ని శాసించే ఈశ్వర చైతన్యము, ఈ రెండింటిని మనం చూస్తున్నాం. అశ్వపతులు అంటే జీవులు, అశ్వములు అంటే ఇంద్రియములు. జీవుల రూపంలోనూ ఇంద్రియములు యందు వ్యాపించే చైతన్యముగాను ఉన్నవాడు మాత్రం ఈశ్వరుడే అని అద్వైతంలోకి తీసుకువెళుతూ ఉన్నాడు. అది విశేషం. అందుకు సృష్టిలో భిన్న భిన్నములుగా కనిపించే వాటి యందు కూడా సమం, ఒక్కడిగా వ్యాపించి ఉన్నటువంటి వాడెవరో ఆయన్ని దర్శించే వ్యవస్థని ఇప్పటి వరకు మూడవ అనువాకంలో మనం దర్శించాం. ఈ విధంగా సభాపతి అయిన నటరాజుని దర్శించి నాలుగవ అనువాకంలోకి, చతుర్థ అనువాకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అందులో మొదటి రెండు మంత్రములు కూడా మనకి స్త్రీరూపులైన రుద్రుడికి నమస్కరిస్తున్నాడు. చూడండి అది విశేషం. స్త్రీరూపులైన రుద్రుడు అంటే ఇంతవరకు చెప్పబడ్డ రుద్రుడు పురుషుడా, ఇప్పుడు స్త్రీలు వచ్చారా? ఇంత అర్థం చేసుకున్నాక ఇంకా ప్రశ్నే వేయం మనం. ఇందులో వృక్షాదులు, శిలలు ఇవన్నీ చెప్పినప్పుడు తదంతర్గతమైన చైతన్యానికి ఏదీ లేదు. స్త్రీ యందు స్త్రీ చైతన్యంగా, పురుషుడి యందు పురుష చైతన్యంగా వ్యాపించిన చైతన్యానికి ఏ లింగం ఉందండి? అది అవ్యయం. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించడం, ఆ దర్శించడానికి ఈ లింగముల యందు నుంచే దర్శిస్తూ ఉన్నాం. అందుకు వీటిని నిరసించమనలేదు శాస్త్రం. వీటి యందు ఉన్న చైతన్యాన్ని గుర్తించు. అందుకు ఇక్కడ భిన్న భిన్న ఉపాధులు చూపించి తదంతర్గతమైన చైతన్యాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, భిన్నత్వం చూడడమే మనకు అలవాటు గనక భిన్నములను చూపించి భిన్నములు ఎందున్న ఏకత్వాన్ని దర్శింపజేస్తున్నాడు. మనకి ఏది అలవాటో దాని నుంచే మొదలు పెట్టించాలి. అందుకే విష్ణు చైతన్యాన్ని చెప్పడానికి విష్ణు శాస్త్రం మొదలు విశ్వమును మొదలుపెట్టింది. ఎందుకంటే మనకు నిత్యం పరిచయమైన వస్తువు ఏదో అది ముందే అదే మనకు అర్థమవుతుంది. ఈ పరిచయమైన వస్తువు ఎందే విష్ణు ఉన్నాడని తర్వాత మొదలుపెట్టింది. అదేవిధంగా ఇక్కడ ఈ విశ్వంలో ఉన్న భిన్న భిన్నముల ఎందు అభిన్నమై వ్యాపించి ఉన్నవాడు ఎవడో చూపించదలుచుకుంటే గనక ఇక్కడ ఉగ్రరూపులైనటువంటి స్త్రీలను చూపిస్తున్నాడు. అంటే స్త్రీ అంటే భారతీయుల దృష్టిలో మాత్రం అబల కాదండి, ఆవిడ సబల, అది విశేషం. మహాశక్తి స్వరూపిణి, స్త్రీ అంటే ఆదిశక్తి అని కొలుచుకునే జాతి. ప్రపంచంలో ఇంకా ఏ మతంలో కూడా స్త్రీ దేవతారాధన లేదు. భారతదేశంలోనే పూర్ణంగా పరాశక్తిని ఆరాధించాం. అయితే దీన్ని చూసి ఇక్కడికొచ్చి వాత పెట్టుకుని ఇక్కడ వాళ్ళని తమ వైపు తెప్పుకోవడానికి ఏదో అక్కడి నుంచి ఒక మాతను పట్టుకొస్తూ ఉంటారు. ఏ మాతలు అక్కర్లేదు, మనకుంది జగన్మాత. ఆ మాత ఉపాసన, ఆ మాతృ ఉపాసన మనకు ఎలాగో ఉన్నది, ఆ తల్లి యొక్క ఉపాసన. ఆ జగన్మాత ఎన్ని రూపాలతో ఉంది, పరమవాత్సల్య స్వరూపిణి జగన్మాత, సౌజన్య స్వరూపిణి, వాత్సల్య స్వరూపిణి, పరమ సుకుమారి. అందుకే లలిత అని చెప్పాం, నమస్కరిస్తాం సంతోషం. ఆ మాట ఒప్పుకుంటామా? ఆవిడ సుకుమారి కాదని మనకు తెలుసు. ఆ తల్లి ఎంత కఠినురాలో మహిషాసురుడు చెప్పగలడు, శుంభనిశుంభుడు చెప్పగలరు, చండముండాసురుడు చెప్పగలరు. అందుకే కొలుచు దేవకన్యలెరుగు ఈ పదముల లాలిత్యము, తలపడు దానవులకెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము. ఆ తల్లి కాళ్ళకి ఎంత కాఠిన్యం ఉందో రాక్షసుకి తెలుసు. ఆ తల్లి కాళ్ళు ఎంత మృదువుగా ఉన్నాయో దేవతలకు తెలుస్తాడు. వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు, దాసీభూత సమస్తే వనితాం. అందుకే సుజన రక్ష కుజన శిక్ష సులభముగా జేయునివియే అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు అని వర్ణించారు. అలాంటి ఆ తల్లి జగదంబిక యొక్క స్వరూపము. జగదంబ అంటే ఎవరండి? జగత్రాతుం శుంభోర్జ ఇతి కరుణా కాచిదరుణా. సౌందర్యలహల్లో గురువుగారు చెప్పేశారు, అమ్మంటే ఏమిటో కదా అయ్యవారి దయ. అయ్యవారి దయ ఉన్నదే, ఆ దయ చాలా గొప్పది. అందుకే లాలించే తల్లే శిక్షించగలదు. ఆ విషయాన్ని చెప్తూ నమ ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమ, నమ ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమ అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆవ్యాధినిభ్య అంటే అన్ని వైపుల నుంచి ఆయుధాలు ప్రయోగించగలిగే సమర్థులైన స్త్రీ రూపులైన రుద్రులకు నమస్కారం. అంటే అవి కూడా రుద్రరూపాలే, అన్ని వైపుల నుంచి ప్రయోగించగలట ఆయుధాల్ని. ఒక్కసారి మనం సప్తశతి చదువుకున్నా, లలితోపాఖ్యానం చదివినా, ఆ అమ్మవారి నుంచి ఆ భండాసుర సంహారం కోసం ఎన్ని రకాల సేనలు వచ్చాయి. ఆ వచ్చిన వాడు ఆ రాక్షసులైన సామాన్యులైన బండ, వాడి పేరే బండ. ఆ బండ వాడి యొక్క సైన్యం ఉందే అమ్మో, అవి ఇంకా బండలు బండలు. ఈ బండలందరినీ ఎదుర్కోవడానికి ఆ మహాసుకుమారి నుంచి వచ్చిన శక్తులు వచ్చి ఏం చేసే, వాడు అటు ఇటు పారిపోకుండా వాడెన్ని కుత్సిత వ్యూహాలు వేస్తున్నాడో అంతకు మించిన వ్యూహరచన చేసి ఆవ్యాధినిభ్య అన్ని వైపు నుంచి దెబ్బకుంటుంది ఆ తల్లి మళ్ళీ తేరుకోకుండా. అలాగ ఎందరు రాక్షసుల్ని ఎన్ని విధాలుగా ఆ అమ్మ సంహరించిందో మనకి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. దేవతలను సైతం గడగడలాడించేటువంటి ఆ కోట్ల కోట్ల రాక్షస సైన్యాల్ని అమ్మవారి సేనలు ఆవ్యాధినిభ్య వివిధ్యంతిభ్యశ్చ ఆ సప్తశతలో చెప్పబడ్డ స్వరూపములన్నీ ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నాయి. దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, దేవీ భాగవతం, దేవీ మహాత్మ్యం ఇవి అన్నిట్లోనూ ఏది వ్యాపించి ఉందో అదే రుద్రంలో ఉన్నది. విష్ణు సహస్రంలో ఏది చెప్పబడిందో అది ఇందులోనే చెప్పబడింది. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మధీధర, కామదః కామః కామహ, ఎన్ని విశేషాలు. ఎందుక రెండు రెండు రెండు చెప్తున్నాడు, ఆ రెండు రెండే ఇక్కడ చెప్పబడుతున్నాయి, ఘోరాఘోర రూపములే. అందుకే వేదం ఎప్పుడు ఒక్కటే చెప్తుంది, విష్ణు శాస్త్రం చదివినా అమ్మవారి చదివినా ఏదైనా ఈ విషయం మనకు అర్థం కావాలంటే సప్తశతలో ఒక్కసారి తల్లి సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతిదే యాని చాత్యంత ఘోరాని తైరస్మాన్ రక్ష సర్వత అని సప్తశతిలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ దేవతలందరూ చెప్పారు, అమ్మా సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే ముల్లోకముల యందు నీ సౌమ్య రూపములు ఏ ఉన్నాయో అవీను, యాని చాత్యంత ఘోరాణి ఏవి నీ యొక్క ఘోరములైన రూపాలున్నాయో అవీను, ఇవన్నీ కూడా అస్మాన్ రక్ష, వీటన్నిటితో మమ్మల్ని రక్షించు అని స్తోత్రం చేశారు. అంటే ఘోరాఘోర రూపములతో ఉన్న అమ్మా అన్నారు. ఆ అమ్మ అని ఎవరిని పిలిచాం? ఈ రుద్రుణ్ణే అమ్మ అన్నాం. అక్కడ ఇంకేమీ లేదు. ఆయనే అమ్మ, ఆయనే అయ్యత్వమేవ మాత చ పితాత్వమేవ అనేది ఒకే దైవం. అందుకు మాతగా భావించిన, తండ్రిగా భావించిన ఆ తల్లిని, ఇది విషయం. అందుకే ఇక్కడ అవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమః ఉగణాభ్య త్రిగుంహతిభ్యశ్చవో నమః అని రెండు మంత్రములు కూడా స్త్రీలింగ శబ్దములు. ఆవ్యాధినిభ్య అన్ని వైపుల నుంచి అటాక్ చేసుకుంటగలిగే వాళ్ళు ఎవరో వాళ్ళు ఆవ్యాధినిభ్య. ఆసమంతాత్తన అర్థం ఆ అంటే ఆ సంపూర్ణ వాచకం. వ్యాధినిభ్య అంటే వ్యధ చేసేవాళ్ళు. వ్యాధినిభ్య అంటే వ్యథ పడేటట్లుగా చేసేవాళ్ళు అని. అయితే అన్ని వైపుల నుంచి కొడుతున్నారు అని మాత్రమే కాదు, వివిధ్యంతిభ్యశ్చ రకరకాలుగా కొడుతున్నంత, అది విశేషం. అన్ని వైపుల నుంచి కొట్టడం ఒకటండి, అనేక రకాలుగా కొట్టడం ఒకటి. కత్తితో కొట్టడం, దుడ్డుకర్రతో కొట్టడం, కొరడతో కొట్టడం, లాగిపెట్టు కొట్టడం, ఎన్ని కొట్టులు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలుసు. ఈ బాధాకరమైన సాధనాలు అమ్మవారు ఎన్నో రకాలు రాక్షసుల మీద ఉపయోగించారు. ఆ ఉపయోగించిన గణాలే ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః. ఉగణాహ ఉగణాహ ఉగణములు అంటే అమ్మవారి సైన్యంలో కూడా రకరకాల స్థాయిలు ఉన్నాయి, లెవెల్స్. ముందు ఉండే సైన్యములు, ఆ తర్వాత మళ్ళీ సైన్యములు, ఇలాగా చెప్పబడుతూ అంటే సమర్థత అనుసరించి సేనల్ని విభజిస్తారు. అంటే అమ్మవారిలో సమర్థమైన సైన్యాలు, అసమర్థ సైన్యాలు ఉంటాయా? కాదు. అసమర్థులు తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడానికి ఒక లెవెల్, కొంచెం గట్టివాడిని కొట్టడానికి మరో లెవెల్, అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అమ్మవారు. అలా వచ్చినటువంటి సేనలు చాలా ఉంటాయి, వాటిని ఉగణాభ్యస్ త్రిగుంహతిభ్యశ్చవో నమః అన్నారు. ఉత్కృష్ట గణములు ఉగణములు అని చెప్పబడేవి. అలా త్రిగుంహతిభ్యశ్చ అంటే ఉగ్రగణములు అని వర్ణించారు. ఉత్కృష్ట గణములు ఉగ్రగణములు అంటే మనం దేవతలను ఉపాసించేటప్పుడు ఉగ్రస్వరూపాన్ని, కృత్యలు మొదలైన వాటిని మనం ఉపాసిస్తాం. ప్రత్యంగిరా మొదలైన కృత్యలు ఉన్నాయి, వీళ్ళందరూ త్రిగుంహతిభ్యశ్చ అనే దానికి వస్తారు. ఇవి శ్రీ విద్యలో చెప్పబడ్డ స్వరూపములు కూడా. ప్రత్యంగిరా కృత్యలు చాలా చెప్పబడుతున్నాయి. ఈ ప్రత్యంగిరా మొదలైనవి శ్రీ విద్యోపాసకుడిని కాపాడేటువంటి త్రిగుంహతిభ్యశ్చవో నమః. వాడిని కాపాడడానికి వాడిని ఎవరెవరైతే బాధిస్తున్నారో వాళ్ళందరినీ కొడతాయి వెళ్ళి, అందు కృత్యలు అని చెప్పబడుతూ ఉంటాయి. లలితా శాస్త్రం చదివితే మీకు ఈ విషయం తెలుస్తుంది. ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్ళని బాధించే వారిని బాధించడానికి ప్రత్యంగిరా దేవత వెళుతుంది అని మీకు చెప్పబడుతూ ఉంటుంది లలితా శాస్త్రంలో. రుద్ర నమక మంత్రస్వరూపుడైన ఆ రుద్రునికి నమస్కారాలు అర్పణ చేసుకుంటూ రేపటి రోజున మిగిలినటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

స్వామికి నిశ్చలమైన దీపంలా ఉంటూ రెండు చేతులు దోయలించి ఆ స్థితిలోనే తలపై పెట్టుకుని శివశివా అన్నట్టండి ఒక్కసారి. తత శివశివేత్యేవ వదన్ సురచితాంజలి అలక్షిత పరానందో మణిదీపైవా జ్వలత్. మణిదీపంలా ప్రకాశిస్తూ శివశివా అని అరిచేట. ఇదేమిటా అనుకున్నారు. ఆ పారవస్యం ఏమిటి, ఆ ధ్యానం ఏమిటి, మధ్యలో శివాని ఎలుగెత్తడమేంటి? ఆ వెంటనే ఒక్కసారి ఆదిశేషుకు భయం వేసిందిట. ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి కమలాదేవి కూడా తమ్ దృష్ట్వా కమలాదేవి భీతిమాప, ఆమె కూడా కొంచెం ఒక్కసారి బెదిరొచ్చింది, ఇదేమిటి నెలగా అని భయపడింది. కానీ ఆ స్థితిలో ఉన్నవాడిని ఏం కదిలిస్తారు, చూస్తూ ఉన్నారు, ఆయన అనుగ్రహించవలసిందే. కొంతసేపటికి చక్రపాణి శనైశ్చక్త్వా దయానిధి తన యొక్క ఆనంద స్థితి నుంచి క్రమంగా మరలేట, నెమ్మదిగా కళ్ళు తెరిచేట ప్రసన్నంగా. ఆ తెరిచి ఎప్పుడైతే మామూలుగా కూర్చున్నాడో అప్పుడు బరువు తగ్గింది. అమ్మయ్యా అనుకున్నాడు ఈయన. అక్కడ తల్లి కూడా ఏమిటి స్వామి ఏం జరిగింది అని అప్పుడు ప్రశ్నించింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, శివానందామృతం దివ్యం పాయం పాయమశేషత. ఇంతవరకు నేను ఆ శివానందాన్ని పానం చేశాను, బాగా తాగి తాగి పరవశించిపోయాను ఇంతవరకు కూడా. అన్నీ విడిచిపెట్టి ఇంకో వైపు వెళ్ళలేదు నా మనస్సు. నాకు ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది. యోగ నిద్రలో ఉన్న నాకు ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యం కనబడగానే లేచి ఇలా కూర్చొని ధ్యాన స్థితిలో దాన్ని అనుభవించాను ఇంతసేపు కూడా. ఆ అనుభవం వల్ల నాకు బరువెక్కిపోయినయ్యా అన్నాడు. ఇప్పుడు కొంతసేపటికి ఆ స్థితి నుంచి ఈ వైకుంఠంలోకి వచ్చాను. నివృత్త భావే తద్భావాత్ బుద్ధ్వా పూర్వభరాన్విత భారస్య లాఘవాత్తర్హి ఫణిరాట్ సాధునిశ్వసన్. ఇప్పుడు మళ్ళీ సామాన్యమై తేలిగ్గా మొయ్యడానికి తగ్గట్టుగా అయ్యాను. అనగానే అప్పుడు ఈయన అన్నాడు, స్వామి ఏం చూశారు మీరు, ఏంటి మీకు దర్శనమిచ్చింది, ఎందువల్ల శివశివ అన్నారు అంటే ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఆ యోగ నిద్రాస్థితిలో ఉన్న సమయంలోనే ఒక దివ్యమైనటువంటి భూమికలోకి వెళ్ళాను అని చెప్తున్నాడు ఇక్కడ అని ముందు మీరిద్దరు బెరుకుమానియండి అన్నట్ట. అంటే వాళ్ళకి ఇంతసేపు ఆ స్వామి ఆ స్థితిలో ఉండడం ఒక ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యంతో కూడా బెదురు విడిచిపెట్టండి, శేష స్వంచ భయం ముంచ భీరు పద్మానినే ప్రియే. ఓ బేలా లక్ష్మి నువ్వు కూడా ఆ భయాన్ని విడిచిపెట్టండి. జరిగింది చెప్తున్నాను, నేను కైలాస శిఖరానికి చేరుకున్నాను. అదే ఇక్కడ ఈయన ఇలాగే ఉంటూ ఉంటే కైలాసానికి వెళ్ళాడని ఎలా నమ్ముతాం అంటే ఇది విష్ణువు మర్చిపోవద్దు. ఇక్కడున్నాడంటే అక్కడెక్కడ ఆబ్సెంట్ పడి వచ్చిందని కాదు అర్థం. ఇది వైకుంఠంలో లీలగా ఆయన యోగ నిద్రామూర్తిగా ఉంటే ఉండవచ్చు, కానీ సర్వవ్యాపకుడు ఆయనకే ఉన్నదండి. ఆయన అవతారం ధరించి భూమి మీదకి వచ్చాడంటే వైకుంఠానికి తాళం పెట్టి వచ్చాడని అర్థం. అక్కడ ఆ రూపం అలాగే ఉంది, ఇక్కడ దీపం నుంచి దీపం వచ్చినట్టు వెళ్తాడు, ఆయనకేం పోయింది, సర్వవ్యాపకుడు. కనుకనే అయితే ఎంత సర్వవ్యాపకుడైనా అంతటా ఒకే హృదయం ఒకటే స్థితి ఆయనకు ఉంటుంది. అలాగా నేను కైలాసానికి వెళ్ళాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ కైలాసానికి వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుడు కైలాస భూషణో దేవః తదా బాలేందు శేఖరః. కైలాసంలో అందం ఏంటండి, కైలాసంలో అందం ఏమిటి, అక్కడ ఉన్న శిఖరాలు ఇవా. కైలాసానికి అందం శివుడే, ఒకటే మాట. అందుకు కైలాస భూషణో దేవః, కైలాసానికి అలంకారమైన పరమేశ్వరుడు బాలేందు శేఖర, ఆయన వద్దకు వెళ్ళాను. పైగా అనేక మంది దేవతల మధ్యలో ఉన్నటువంటి ఆయన నేను రావడాన్ని చూసి సింహాసనం మీద లేచి వచ్చాడు నా దగ్గరికి. ఆయన ఆహూయ నికటం మందం నయనాంచల సంజ్ఞయ, పైగా దగ్గరకు వచ్చి సైగ చేసేట, ఇలా రా నీతో మాట్లాడాలని ఏకాంతంగానికి తీసుకువెళ్ళేట శివుడు. పైగా ఆ తీసుకెళ్ళడం చూడండి, దత్తే హస్త మయా దత్తే హస్తే మయా తస్మాత్ సముత్థాయ. ఆ చేతిలో చెయ్యుంచి తీసుకువెళ్ళి మాట్లాడుతున్నట్ట. విష్ణు వల్లభుడు కదండి, వాళ్ళిద్దరికి అంత స్నేహం. చేతిలో చెయ్యుంచి చెప్తున్నట్ట ఏమనంటే, దేవదారు వనే దివ్యయే వసంత మునీశ్వరాహ, దేవదారు వనంలో అనేక మంది మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారయ్యా, ఒక్కసారి వాళ్ళని పరీక్ష చేయాలని బుద్ధి పుట్టింది నాకు అన్నాడు. అంటే ఎవడెవడు ఏం చేస్తున్నాడు, వాడిని ఎలా పరీక్ష చేయాలి, పై తరగతిలోకి ఎలా ఉత్తీర్ణులను చేయాలి, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వైకుంఠంలో ఉన్నా కైలాసం ఉన్నా వాళ్ళు స్టడీ వాళ్ళకు ఉందన్నమాట. కనుక మన నిశ్చింతగా మన సాధన మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. కనుక వాళ్ళ యొక్క స్థితిని పరీక్షించాలన్న కోరిక పుట్టింది. నువ్వు వస్తావా, ఇద్దరం వెళదాం అన్నాడు. సరే నువ్వు పిలిస్తే ఎదుగురారు, పది రెడీ అన్నాడు. ఎలా రావాలి అంటే, నేను రూపం మార్చుకుని వస్తాను, నువ్వు రూపం మార్చుకో, ఇద్దరం రూపం మార్చుకుందాం అన్నట్టు. ఇంతవరకు జటాజుటం,
పైగా అటువైపు సర్పము, త్రినేత్రము, నీలకంఠము ఇవన్నీ ధరించిన వాడు వెంటనే రూపం మార్చుకున్నట్ట. ఎలాంటి రూపం అంటే ఒక అందమైన యవ్వనంతో కూడిన భిక్షుకు రూపాన్ని ధరించాడు. ఈయన్ని ఆది భిక్షుకుడు అంటారండి. ఆది భిక్షుకు రూపం ధరించాడు పరమేశ్వరుడు. ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఆ రూపంలో. సర్వాభరణ భూషిత, సర్పాభరణ భూషిత కాదు, సర్వాభరణ భూషిత. చక్కడ అలంకారాలు కూడా బిచ్చగాడి కింద అలంకారాలు వచ్చాయి. ఇదొక అందం. సురాసిర రోత్న రోచిర్ నీరాజిత ప్రభు, పైగా దేవతల కిరీట మనుల చేత నీరాజనాలు అందుకునే శివుడు. పాదారవింద సంస్పృష్ట దివ్య మాణిక్య పాదుక, సమృద్ధ చారుధవళ కౌపీనోద్భాస విగ్రహ. అదొకటి అందం. ఒక తెల్లను గోచి కట్టుకున్నట్ట. అంటే భిక్షకుడు వటువులు ఎలాగుంటారో ఆ విధంగా కౌపీనధారి ఉన్నాడు. పైగా విశాలమైన వక్షస్థలం, దాని నుంచి యజ్ఞోపవీతం వేలాడుతూ ఉన్నదట. మహాభుజ శిరోబద్ధ భస్మధారా విరాజిత, మహాభుజములు రెండు, వాటికి భస్మములు ధరించి ఉన్నాడు. పైగా చక్కగా రుద్రాక్షలవి ధరించి ఉన్నాడు. కేవలం ఒకటే ఆయుధం పట్టుకున్నాడండి, అది కూడా డమరుజ్వల, డమరకు మాత్రమే పట్టుకున్నాడు. త్రిశూలం ఏమీ లేవు, డమరకు మోగించడానికి పనికొస్తుందేమో, ఇది మాత్రం పట్టుకున్నాడు. సౌందర్య కలికావల్లి కంథరా పరిశోభిత, అధరోష్ట దళోద్భాసి వక్ర పద్మస్మితాంకుర. అధరం ఒక పద్మంలా ఉంటే అందులోంచి కింజల్ కమల వలె చిరునవ్వు ప్రకాశిస్తూ ఉంది. అలాంటి చిరునవ్వుతో ఉన్నటువంటి వాడు, చక్కటి కేశపాశం, అంటే జడలైన అందంగా చక్కగా అలంకరించుకున్నాడు. జగన్మోహనాకృతి ధరించాడు, అంటే భిక్షకు రూపంలో ఉన్న ఒక అందమైన ఆకృతి ఉన్నదిట. ఈ విధంగా ఒక చేత్తో డమరకం పట్టుకున్నా, ఇంకో చేత భిక్షాపత్ర కూడా పట్టుకున్నాడు మహానుభావుడు. ఈయన్ని మరి నువ్వో నీ వేషం నువ్వు వేయన్నట్టు, ఈయన మార్చుకున్నాడు, ఆయన్ని మా వేషం మార్చుకోమన్నాడు. అంటే నేను కూడా వేషం మార్చాలా? మార్చాలి. ఈయన మార్చాడండి. ఆ రూపం ఎంత అందంగా ఉందో చూడండి. నాది భిక్షకు రూపం ధరించగానే ఈయన శివమోహిని రూపం ధరించాడు. ఈయన ఇప్పుడు ధరించిన మోహ రూపం శివమోహిని. మనకు జగన్మోహిని తెలుసు, అది అమృతం పంచేటప్పుడు చేశాడు. ఇది శివమోహిని. వెంటనే ఆయన ఈ పని, అందుకే అమ్మవారి దగ్గర కూర్చున్న శివుడు దూరంగా వచ్చి ఇంత మాట్లాడి ఇంత ఏర్పాట్లు చేశాడు. వెంటనే ఈయన ఆడరూపం ధరించాడు. ఇద్దరు క్షణమాత్రంలో ద్వారకావరానికి వెళ్లారు. ఈయన ధరించిన ఆ రూపం కూడా చూద్దాం. విన్యస్య కబరీ భారే భ్రమరీ పంక్తి సన్యభే వికచాని ప్రసూనాని తిమిరేష్వ తారకాహ. నల్లని కేశపాసంట, జడవేసుకున్నటువంటి కేశపాసం, దానిపై చక్కగా తురిమినటువంటి పువ్వులున్నాయట. మోహిని కదా, అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురా జప విధౌ స్మరేదంబికాం. అయ్యా ఇది లలితమ్మది కదా ఇందన్నారా అంటే, అమ్మవారి చరిత్రలో ఏం చెప్పారంటే, లలితాదేవి అవతారాల్లో జగన్మోహన్ అవతారం ఒకటి అని చెప్పారు. ఇక్కడ చూసుకోండి, ఇది తెలియాలంటే మళ్ళీ సౌందర్యలహరికి వెళితే హరిస్వామారాధ్య ప్రణత జన సౌర్భాగ్య జననీం పురా నారీభూత్వ పురదిపుమపిక్షోభమనయత్ యా ఉమా సా స్వయం విష్ణు. ఇది పెద్ద రహస్యమైన మాట, కానీ సౌందర్యలహరి చెప్పినప్పుడు మీకు ఇక్కడ చెప్పినట్టు నాకు గుర్తుంది, నాకు గుర్తుంది కనుక మరి చెప్పడం. సరే, మొత్తానికి ఆ నారాయణుల్లో అమ్మ లక్షణం ఉందండి. అయింది గనకనే శివుణ్ణి మోహింపజేయగలిగాడు, లేకపోతే అమ్మ తప్ప శివుణ్ణి ఏ ఒక్కరూ మోహింపజేయగలిగారు లేరు. మరి విష్ణు మోహింపజేశాడు అంటే ఆయన అమ్మ యొక్క స్వరూపమే. పుంరూప విష్ణు విగ్రహ అని బ్రహ్మాండ పురాణంలోని వాక్యం, పుంరూప విష్ణు విగ్రహ. అందుకు వెంటనే ఆ తగ్గ రూపం ధరించాడు మహానుభావుడు. ఆ ఒత్తైన జుట్టు మీద పువ్వులు ఎలా ఉన్నాయంటే, చీకటి రాత్రిలో నక్షత్రాలా ఉన్నాయట. అంటే జుట్టంతా చీకట్లా నల్లగా ఉంటే పువ్వులు అలా మెరిసిపోతున్నాయి. లలాటఫలకే కాంతం అష్టమీ చంద్ర సన్నిభే, అష్టమీ చంద్రుడు వంటి లలాట అంట. వినగానే మీకు మరొకటి రావాలి, గుర్తు రావాలి, ఏంటి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. అదే వర్ణన చేస్తున్నారు. అష్టమీ చంద్ర సన్నిభే లలాటఫలకే కాంతం తిలకంచల సద్వృత్తం జగన్మోహన కారణం. దానిపై అద్భుతమైన కస్తూరి తిలకాన్ని ధరించి ఉన్నాడు. చక్కని చేలాంచలం, మంచి చీరటండి, అది కూడా సవరించుకుంటున్నట్ట పయ్యదని. ఆ సవరించుకుంటున్నాడు కాదు, సవరించుకుంటోంది జగన్మోహన్. పాణిపద్మ ధృతోద్భాసి పుల్ల కల్హార శోభితం, చేతిలో ఒక అందమైనటువంటి కమలాన్ని పట్టుకుని మువ్వలతో మోగుతున్నటువంటి పట్టీలు మేఖల అంటే వడ్డాను ధరించి స్వామివారికి ఒక్కసారి రూపం చూపించుకుని సాధు సాధు అన్నట్ట శివుడు. చాలా బాగుందని ఇద్దరు బయలుదేరారు. కామారి సోపి మాం తత్ర సమాయాతో ధృతాదర,
ఇలాగ కామారి నన్ను తీసుకువెళ్ళాడయ్యా అన్నారు. కామారి అన్న మాటలో ఎంత చక్కగా భావముందో అర్థం చేసుకోవాల్సింది. ముని సమ్మోహ నైర్యుక్తాం దృష్ట్వా భ్రూ విభ్రమై శుభై. ఈ విధంగా మేము అక్కడ చేరుకున్నాం దారుకావనంలో. ఆ దారుకావనంలోకి చేరినప్పుడు ఈయన ప్రతి ఆశ్రమం కుటీరం ముందు ఉండి మోగిస్తున్నట్ట కాలింగ్ బెల్లు, ఏంటి డమరుకం, అది మోగించడం మొదలుపెట్టాడు. భూయో డమరుకం తత్ర నాదయన్ ముదితానహ. అది మోగించగానే ఆ ఇంటి గృహిణులందరూ వచ్చేట ఎవరొచ్చారా అని భిక్ష అడుక్కోవడానికి అదొకటి, చేతిలో పాత్ర ఉన్నది, ప్రక్కన ఆవిడున్నది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ సమ్మోహనాకృతిని చూడగానే తమని తాము మైమరిచిపోయారు. ఈ మునిపత్నులందరూ కూడాను ఆయా కుటీరముల నుంచి వచ్చి తమని తాము మరిచిపోయారు. ఈయనకి భిక్ష వెయ్యాలన్న విషయం కూడా వాళ్ళకి స్ఫురించలేదు, తమను తాము మరిచిపోయారు. ఆ శివుడు వీళ్ళు వెయ్యలేదు ఎప్పుడో కదిలి పక్క ఇంటికి వెళ్ళిపోయింటా. అంటే వీళ్ళు వెయ్యకూడదని కాదు, వెయ్యడం కూడా మర్చిపోయారు ఎప్పుడో. ఈయన అటు పక్క వెళ్ళగానే ఆయన వెంట వీళ్ళు ఇలా వెళ్ళడం మొదలెట్టారు. మొత్తానికి చివరికి మిగిలిన దృశ్యం ఏంటయ్యా అంటే ఈ శివుడి వెంట మునికాంతులు అందరూ వెళుతూ ఉన్నారు, ఆయన తిరిగిట. ఆ వెళుతున్నప్పుడు తీరుని వర్ణిస్తున్నారండి. ఇది మనకు సరిగ్గా భాగవతంలో మునిపత్నులు కృష్ణుని దగ్గర వెళ్ళిన సన్నివేశంతో పోల్చుకోవచ్చు. రెండు ఒకే తత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఇందులో ఒక అపురూపమైనటువంటి తాత్విక సాధనాపరమైన అంతరార్థం ఉన్నది, అది తర్వాత విప్పు చెప్తారు. మొత్తానికి వీళ్ళందరూ ఆ కాంతలందరూ వెళుతున్నారు. అంటున్న కాంతల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నట్ట. ఏమనంటే కొంతమంది, ఆ ఏమి నవ్వయ్యా, ఆ నవ్వు చూస్తే చాలు, మమ్మల్ని మేము మర్చిపోతున్నాం. ఇంకొక ఆమందిట, ఇదిగో నా ప్రాణాలన్నీ లాక్కుపోతున్నాడు ఆయన. ఒక్కసారి మళ్ళీ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంటే నా నుంచి లాక్కుని లోపలికి వెళ్ళిన ప్రాణాలు మళ్ళీ నాలోకి వస్తాయన్నది. ఈ మాటలో అంతరార్థం చేయండి. తిరిగి ఆయన వచ్చి పట్టుకోవాలని తపన్ని అలా చెప్తున్నది. ఒక ఆమె ఆ పరమేశ్వరుని చూస్తూ కంకణాలు పెట్టుకుంటున్న ఆమె ఆ శివుణ్ణి చూడగానే పెట్టుకోవడం మర్చిపోయి జారబడి చింద కింద పడిపోయట. వెంటనే చూసి శివుణ్ణి, ఇలా రా, నీ వల్ల ఈ కంకణం పడిపోయింది కనుక నువ్వే తీసి నాకు ఇవ్వన్నది. అంటే అర్థం ఏంటి, ఆయన దగ్గరికి రావాలి, అది తీయాలి, అప్పుడు చూడాలి, అది అనే తీరు ఇదంతా కూడా. ఆయన అక్కడ నిలబట్టాలి, చూడాలి. ఇలాగ ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. పైగా కొంతమంది ఆ శివుణ్ణి చూస్తూ ఇన్ని పువ్వులు పట్టుకొచ్చారు. ఆయన చూడగానే పువ్వులు పాదాల మీద వెయ్యాలనిపించింది అండి. దూరం నుంచి చూస్తూనే పట్టుకుని వచ్చారు ఆ పరమేశ్వరుడి దగ్గరికి. ఆ సుందరాకృతిగా ఉన్న స్వామి వెళుతూ ఉంటే ఆ చేత్తో పట్టుకున్న పువ్వులు పాదాల మీద వేయడం మర్చిపోయి అలా వదిలేశారట. అవి వాడిపోయి కింద పడ్డాట. అంత తాజాగా తెచ్చిన పువ్వులు ఎందుకు వాడిపోయాయి అంటే వీళ్లల్లో కలుగుతున్నటువంటి తాపానికి అవి వాడిపోయాయి. అక్కడ ఎంత విషయం చెప్పారు. అంతేకాదు, ఒక ఆమె భిక్షానికి వచ్చాడని బియ్యం చేత్తో పట్టుకొచ్చి తినండి, కానీ ఆమెలో ఉన్నటువంటి విరహతాపం వల్ల అది చేతిలోనే ఉడికిపోయేట. అది ఏమిటా వర్ణన చూడండి, ఎందుకు అలా చేస్తున్నా అంటే ఆ పరమేశ్వరుడు వాళ్ళకు కలిగించినటువంటి మోహం ఉన్నదే. ఈ మోహం ఉత్కృష్టం, ఈశ్వరునికి సంబంధించినటువంటి మోహము. అందుకే వీళ్ళు ఒకవైపు ఈ భావమంతా పరమేశ్వర కామన, పరమేశ్వర మోహం. ఇలా వీళ్ళందరూ కూడా ప్రేరితులై వెనక్కి వెళ్ళిపోతున్నారు. పైగా ఇంకొక ఆమందిట, ఏంటి మా ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళి అడుగుతావు, నువ్వు మా ఇంట్లోకి రా, ఏ భిక్ష కావాలన్నా నా ఇంట్లో ఉన్నాయి, నీకు ఇస్తాను, ఇంకెక్కడికి వెళ్ళకి, ఇక్కడే ఉన్నది. ఈ మాటలన్నీ కూడా ఏ ఆర్తిని చెప్తున్నాయో మనకు తెలియదు. భిక్షాస్తి తుభ్యం దాతవ్య మద్గృహే మహతీ ప్రభో నయాతవ్యం ప్రతిగృహం ఇచ్చేనం కాచిదబ్రవీత్. నువ్వు ఇంటింటికి తిరిగి వెళ్ళి అడక్కయ్యా, మా ఇంటి దగ్గర అని ఒక ఆమె ఇలా రకరకాలుగా పలుకుతూ ఉన్నారు వీరందరూ కూడా. ఇదంతా చూసి అక్కడ మునులు, ఇదేమిటి బిచ్చగాడు, మొత్తం మునికాంతలందరినీ ఇలా తీసుకుపోతున్నాడు అనుకున్నట్ట. కొంతమంది మునులు బయటకు వచ్చారట. వచ్చేటప్పటికల్లా ఆవిడ కనబడింది. ఎవరు? వామోహిని. వెంటనే వాళ్ళు మైమరచి ఆవిడ వెంట వెళ్ళడం మొదలెట్టారు. ఇక్కడ మునికాంతలందరినీ ఈయన మోహింపజేస్తే మునులందరినీ ఆయన మోహింపజేస్తున్నాడు. కొందరున్నారండి ఘటికులు, మంచి నిగ్రహ సంపన్నులో లేదా పెద్దవాళ్ళు, వీళ్ళందరూ చూసి ఇదేమిటి మొత్తం మన ఆశ్రమంలో దారు కావడం, వాళ్ళందరూ ఇలాగా దారులు తప్పితే ఎలాగా, ఈ మునులందరూ ఎలా కనబడుతున్నారంటే ఒక్కడిలో తపో లక్షణం ఇప్పుడు మిగలలేదుట. కేవలం ఏం మిగిలిందంటే యజ్ఞోపవీతాలు మాత్రమే మిగిలాయన్నాడు. ఇక్కడ అంటే తపస్సుకు కావలసిన నిగ్రహము మొదలైనవన్నీ కనబడట్లేదు, యజ్ఞోపవీతములు మాత్రమే మిగిలాయనే మాటని ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ మాట చెప్పడంలో కూడా అందాన్ని మనం పరిశీలించినట్లయితే వారు ఆ విష్ణు మోహంలో వాళ్ళందరూ కూడా ఆ విధంగా వెళ్ళారు. ఒకటి శాంభవీ మాయ, ఇంకొకటి వైష్ణవీ మాయ. ఈ విధంగా దర్శయంత్య ఆదత్వా నైవ గంతవ్యం పదాది పదంత్వయా ఇది తమ్ముదిత కచ్చిద్ రుడోధ తరుణీ జన.
పైగా ఇక్కడ స్వామి నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. సుమాన్ ఒక ఆమె కూర్చుండిపోయింది వెళుతున్న స్వామి వద్ద. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తపని దర్శింపజేస్తూ ఉండగా వీరు మిగిలినటువంటి పెద్దలు తపోధనులు నిగ్రహ సంపన్నులు ఏమన్నారంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో మోహింపజేస్తున్నారు. అందులో ముఖ్యంగా వీడున్నాడే ఎవరు, భిక్షాకృతి ధరించి వచ్చిన వాడు, ఒక చేత్తో కపాలం పట్టుకున్నాడు, ఇంకో చేత డమరకం పట్టుకొచ్చాడు. ఇదేం భిక్ష? పైగా ఒంటి నిండా అలంకారాలతో భిక్షాకృతికి ఏమిటండి ఇది? కనుక ఇతడెవడో కపాలికాకృతి కోసం ప్రాప్య నిర్భయమాశ్రమాన్, నిర్భయంగా మన ఆశ్రమంలోకి వస్తాడా? మన యొక్క సాధ్వీ స్వరూపాలైనటువంటి మునికాంతలకి పాతివృత్య భంగం చేస్తాడా అని శాపాలు ఇవ్వబోయేట నీళ్లు మంత్రించి. చిత్రం ఏంటంటే వాళ్ళ విసిరిన నీళ్లని వెనక్కొచ్చు కొట్టేయట. ఇక్కడ పనిచేయలే, ఆశ్చర్యపోయారు. అంటే మన శాపశక్తి కూడా ఈ దగ్గర పనిచేయట్లేదే, మరేం చేయాలి? అభిచార హోమం చేద్దామని అందరూ సంకల్పించుకున్నారు. ఆ పెద్దవాళ్ళందరూ కలిసి అభిచార హోమములు, అభిచార హోమం అంటే శత్రునాశనం కోసం వినియోగించే హోమములు. ఇవి అథర్వణ వేద జనితములు. ఇవి కూడా వేదం ఎందుకు చెప్పిందంటే లోక కంటకలైన శత్రువులను నిర్మూలించడం కోసం వేదం ఇచ్చిన ఆయుధాలు ఇవి. అందుకు మహర్షుల వద్ద ఈ ఆయుధాలు కూడా ఉంటాయి. వాళ్ళ తపశక్తితోనే వేదశక్తితోనే దేన్నైనా ఎదుర్కోవాలి. అందుకని వాళ్ళు కత్తులు కటాలు పట్టుకుని మాటిమాటికి యుద్ధానికి వెళ్ళరు కదా. వాళ్ళ మంత్రశక్తితోనే ఏదైనా సాధించాలి. కనుక అభిచార ప్రక్రియలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈయన మీద చేయబోయేట, అభిచారం చేయబోయారు. ఎవరి మీద? శివుడి మీద. అభిచారం కోసం వెంటనే రగిల్చారు. నిధాయ పావకంతేషు మహాజ్వాలా సమన్వితం, అద్భుతమైనటువంటి ఒక జ్వాలనందులో రగిల్చి వివిధములైన ఆ అభిచార హోమానికి అవసరమైన ద్రవ్యములందులో హుతం చేశారట. పైగా ఇందులో సంకల్పం చెప్పుకున్నారు. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఈ ఎదురుగా కనబడుతున్న వాడి నాశనం కోసం సంకల్పం అండి. ఆయనకిట ఇక్కడ చెప్తున్నాడు సనత్కుమారుడు, నిర్మలం శివముద్దిశ్య సర్వదోష వినాశనం అవిచారైన తే చక్రుహు అభిచారాన్ తపోధనాః. తపోధనులైన వారు నిర్మలుడు, శుద్ధుడు, సర్వదోష నాశకుడు అయిన పరమేశ్వరుని ఉద్దేశించి చేశారయ్యా అభిచారాన్ని. ఈ అభిచారం చేయగా మొట్టమొదటిగా వారు చేసిన మంత్రశక్తి ప్రభావం చేత అగ్నిహోత్రం నుంచి శత్రువుని సంహరించగల ఒక భయంకరమైన పులి బయటకు వచ్చింది రండి. తీవ్రమైనటువంటి వ్యాఘ్రం ఒకటి బయటకు వచ్చింది. ప్రబభూవ అతివేగేన వ్యాఘ్ర తస్మాద్ధవిర్భుజ. తీవ్రమైన పులి అది. పైగా ఎలా వచ్చిందంటే అగ్నిజ్వాలలు వెదజల్లుతున్నటువంటి పులి ఇలా గుండ్రంగా తిరిగి తర్వాత ఆయన మీదకి వచ్చింది. జ్వాలాచక్రైరివోచ్చండై స్పృష్టో నేత్రై సముద్భట. అంతేగా దాని కళ్ళ నుంచి కూడా అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఎలా ఉన్నది అంటే పెద్ద అరిచిందిట, పులి గర్జించింది. ఆ గర్జనికి దిక్కులు బద్దలవుతున్నట్టుగా అనిపించారు. ఆయన భయంకరమైన ప్రళయకాల సమాన గర్జనలు చేస్తూ దళయంతమేవోన్నాది దిశ సర్వా, సర్వదిక్కుల్ని చీల్చివేస్తోందా అన్నట్టుగా గర్జనలు చేస్తూ పరమేశ్వరుడు మీదకు దుమికిందది. ఆ దుమికొస్తున్న పులిని శివుడు ఆగి చూసి మందస్మిత చిరునవ్వుతో పట్టుకున్నట్టని చేత్తం పట్టుకుని గోటి కొనలతో దాన్ని పట్టెట్టే, అటుకొన ఇటుకొన పట్టుకు దులుపు దులుపెట్టంటే, ఆ దులుపు దులుపుగానే దానిలో ఉన్న ఎముకలు మాంసం అన్ని చిందరవందరగా పడిపోయి చర్మం మాత్రం మిగిలిందిట. ఆ చర్మాన్ని ఒక దులుపు దులుపు చుట్టుకున్నట్టు నడుముకి చూడండి. వ్యాఘ్ర చర్మధరుడయ్యాడు పరమేశ్వరుడు ఇక్కడ. ఆ చర్మాన్ని మాత్రమే తీసి దులుపు కట్టుకున్నాడు ఇక్కడ. ఆడ తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటని. మరికొన్ని మంత్రములతో హోమం చేయమని చేశారు ఇక్కడ. పరిధాయ తదాక్షిప్తాం త్వచం పట్టాంశుకత్విషం అంబరాణాం సదివ్యానాం ఉచితోపి తథాభవౌ తతశ్చ వన్యేరుద్భూతో భోగీ. ఒక భయంకరమైన సర్పం, నల్లని సర్పం ఒకటి వచ్చిందిట. అది మామూలు సర్పం కాదు, ఇది హోమం వల్ల పుట్టినటువంటి ఒక భయంకరమైన సర్పం. దాని చుట్టూ కొన్ని భూతములు దానికి భక్తులుగా కొలుచుకుంటున్నాయి. భూత నిషేవిత భోగి, పైగా దుర్వార విషదీత దీప్తాగ్ని జ్వల నేత్ర ఫణామణి. ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలంటే నటరాజ విగ్రహం దగ్గర పెట్టుకు చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది, ఇప్పుడు మనకు దర్శనం అవుతోంది నటరాజ విగ్రహం. ఆ సర్పం వెళ్ళిందిట, పైగా నేత్రాలు మెరిసిపోతున్నాయి. నేత్రాల నుంచి అగ్నిజ్వాలలు వెచ్చల్లబడుతున్నాయి, నోటి నుంచి విషజ్వాలలు వెచ్చల్లబడుతున్నాయి. తపపుంజ సమో భీమో ముక్త దుస్సహ పూత్కృతి, భయంకరమైన బుసలు కొడుతూ చీకటి ముద్దయా అన్నట్లుగా వేగానాభిముఖం శివుని వైపు మహావేగంతో వస్తుందిట. వెంటనే ఆ స్వామి దాన్ని చేత్తో పట్టుకుని కంకణంలా చుట్టుకున్నట్ట.
ఇప్పటికీ నటరాజు విగ్రహం మీరు చూస్తే ఆ చేతి నుంచి సర్పం ఉంటుంది అది. దాన్ని చక్కగా ఆకరోత్ కంకణం దేవహ కరే కళ్యాణ లక్షణి, కళ్యాణ కంకణం కట్టుకుంటారు దీక్షా కంకణం లాగా దాన్ని చక్కగా చుట్టేసట్ట. ఆయన చేతికి వెళ్ళగానే బుసల్లో ఏమీ లేదు, ఒదిగిపోయి అణగిపోయిందండి ఆ సర్పం. చూసి మళ్ళీ నవ్వుతున్నట్టు ఏమంటారని మళ్ళీ మూడో ప్రయోగం చేస్తున్నారు. భక్తానా ప్యసవుతేష మోహా ఛత్రవకారిణ మునీనాం పురతో రూపం కారుణ్యాదాదే ఆదదే స్వకం. అప్పుడు వాళ్ళు వెంటనే స్వామిపై మరొక ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో ఒక భయంకరమైన భూతం వచ్చిందిట. ఇది ఒక భూతం, భూతము అనగానే ఒక శక్తి విశేషం, అంతేగాని భూత ప్రేత పిశాచాలంటే ఇది కాదు. ఇది ఈ భూతం ఎలా తయారైందంటే అగ్ని వంటి నేత్రములతో ఉన్నది, గుజ్జు పొట్టి రూపం కురచ రూపంతో ఉన్నది, పెద్ద ముఖం, పైగా భయంకరమైన కోరలు వీటితో ప్రకాశిస్తున్నది, అనేకమైన పాములు చుట్టుకుని ఉన్నది అది, పైగా భీతి లేకుండా వచ్చిందిట, నోరు తెరచుకుని వచ్చిందిట పరమేశ్వరుడి వైపు. ఆ వచ్చినటువంటి అతన్ని చూసి స్వామి కాలితో దగ్గరికి లాగి పాదం పెట్టి తొక్కు పెట్టాడు కుడి పాదంతో. ఆ భూతాన్ని తొక్కు పెట్టాడు. చూడండి నటరాజు విగ్రహంలో కింద ఉంటుంది అది, దాన్ని తొక్కు పెట్టట. అంత భయంకరమైన భూతం, ఒదిగిపోయి ఏమీ చెయ్యలేక గజగజలాడలేదు కూడా, ఒదిగిపోయిందంతే. దాన్ని తొక్కు పెట్టాడు. దీనితో ఇంక లాభం లేదని ఇన్ని మంత్రములతో కూడినటువంటి అగ్నిని తీసి స్వామి మీద ప్రయోగించారట. ఏది ఆ హోమాగ్నినే తీసివేశారు. దాని నిండా సర్వమంత్రమయమై సర్వభయంకరమైన అభిచార శక్తులు ఉన్నాయి. ఇది దగ్ధం చేయగల దేన్నేనా. అలాంటి అగ్నిని తమేవ ముముచుర్వన్యం వేగా తస్యోపరిక్రుధ, మహాకోపంగా ప్రయోగించగానే ఆ వేగంగా వస్తున్న అగ్ని ఒక చక్రంలా కనబడింది దానికి. సోపి వేగాత్ సమాయాంతం జ్వాలా చక్ర సమన్వితం లీల ఏవ సమాదాయ, దాన్ని చక్కగా ఎడం చేత్తో పట్టుకున్నట్ట. ఆ ఎడం చేత్తో పట్టుకుని దాన్ని అప్పుడు తిప్పడం మొదలుపెట్టాడు చక్కగా. ఇప్పుడు చూడండి, కుడి చేత్తో ముందే పట్టుకొచ్చాడు మోదించుకుంటూ, ఏమిటి డమరుకం. ఈ చేత్తో పట్టుకున్నాడు అగ్ని, పులి కాస్త చర్మాంబరం అయిపోయింది. భూతాన్ని కింద తొక్కేశాడు, సర్పాన్ని ఈ కంకణంగా చుట్టేశాడు. ఈ పరిస్థితిలో ఉన్నది అప్పుడు ఏం చేశారంటే, ఇంకేం చేస్తారు, అగ్ని ఇప్పుడు వెళ్ళిపోయింది అక్కడికి, మంత్రాలు చదవడం మొదలెట్టారు. కొన్ని మంత్రాలు చదవచ్చు కదా, ఆ మంత్రాలు చదవడం మొదలు పెట్టగానే ఈ మంత్రములన్నీ కలిసి ఆయన మీదకి వచ్చాట. అక్షర శక్తులు వీటన్నిటినీ కలిసి ఒక మొబ్బలా చేసి కాళ్ళకు తొడుక్కున్నట్టు, రెండు కాళ్ళకి. చూడండి ఎంత అద్భుతమైన, అంటే మొబ్బలు మోగుతున్నాయి వేద మంత్రములన్నీ. ఇందులో అన్ని అంతరార్థాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ మూర్తి ఈ విధంగా అయినదో అప్పుడు వారికి వీడు కేవలం బిచ్చగాడు కాదు, ఎవడో చూపించదలుచుకున్నాడు ఇప్పుడండి. ఈ రూపం ఎప్పుడైతే అయిందో అప్పుడు తొక్కి ఉంచాడు కదా రాక్షసుడి మీద, రెండు పాదాలు వాడి మీద వేశాడు. ఇప్పుడు కుడి పాదం మాత్రమే వాడి మీద ఉంచి ఎడమ పాదం ఎత్తేట స్వామి. ఈ స్వరూపాన్ని దర్శిస్తే చాలు, ఇదొక్కడి మనస్సులో మిగిలిపోతే చాలండి. ఎప్పుడు మరణ పర్యంతం ఒక్క మూర్తి మిగిలిపోతే చాలు. మరణ సమయంలో ఈ మూర్తిని తలంచుకుంటే చాలు. ఈ మూర్తి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వ నిర్మాణ విశ్వ నిర్వహణ చేసేటటువంటి విశ్వేశ్వరుని యొక్క సమగ్ర తత్వానికి సాకారము. అంత దివ్యమైన మూర్తిది. ఈ కథలో అన్ని అంతరార్థములున్నాయి. అప్పుడేమైంది, రాక్షసుడు కేవలం కుడిపాదం కింద ఉన్నాడు, ఎడమ పాదం ఎత్తి ముందుకి అలా జరిపి కొంచెం వంచెట్ట, వంచి అప్పుడు చూపించట తానేమిటో. ఆ చూస్తున్న మునులకు ఇప్పుడు అర్థమైంది, అంతవరకు ముడిచిపెట్టినటువంటి ఆ కొద్దిపాటి జుట్టు ఇప్పుడు ఎలా కనబడిందంటే, తే తస్య కుంతలా కాంతాహ బబూహు పింగళాహ జటాహ, అవి గోరోజన వర్ణంతో లేత ఎర్రని ఎరుపు రంగు కలిగిన జటాజూటంగా కనబడడం మొదలుపెట్టింది. ఆ జటాజూటపై చంద్రలేఖ గోచరించింది. ఆడు తర్వాత లలాటంపై మూడవ కన్ను కూడా గోచరించింది. కాలం కంఠే, కంఠంలో నీలం కనబడింది. అప్పుడు అర్థమైంది ఆ ఋషులకి, వచ్చిన వాడు సాక్షాత్తు శివుడని రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అప్పుడు పరమేశ్వరుడు పాదాన్ని కదిపెట్టాడు ఒక్కసారి. ఆ కదపగానే ఆ మొబ్బలు మురుగై పరమేశ్వరుడు నర్తన ప్రారంభమైంది. అక్కడ ఇంత నర్తన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ రాక్షసుడు కాలి కింద నుంచి కదలకుండా జాగ్రత్తగా చూశాడు అక్కడ వాడిని. అలా శవుడు ఎప్పుడైతే నాట్యం చేశాడో పాదాన్ని ముందుకు తెచ్చి ఒక్కసారి ఆశ్చర్యచకితులైనటువంటి ఆ మునులు
భయంతో కదిలిపోయారట. అలా తాండవం చేశాడు. ఆయనకు ఉత్సాహం వస్తే ఎవరండి నిలవగలరు? తస్య తాండవ వేగేన మహతా మునయస్తత మోహిత క్షణమాత్రేణ నిపేతు పృథివీతలే. వెంటనే వారందరూ భూమి మీద పడిపోయారట. అంతేకాకుండా ఆయన చేస్తున్న నాట్యానికి ఆ దేవదారు వనంలో ఉన్న చెట్లు మూలములు కదిలి మొత్తం కంపమైందట ఒక్కసారి. ఆ సమయంలో విష్ణువు, అంతవరకు స్త్రీ రూపం ధరించి చూస్తున్న విష్ణువు హఠాత్తుగా శివుడి రూపం ధరించి గిర్రమని తిరిగట్ట ఒకసారి. తిరగడం కూడా వర్ణిస్తున్నారు ఇక్కడ ఆ వర్ణన. స్వాభావికం వపుర్దివ్యం సంప్రాప్త తదనుజ్ఞయ. ఎప్పుడు ఆ స్వరూపంలో ఒక్కసారి తాను గుండ్రంగా తిరగగానే, ఆ సమయంలో తిరిగి నిలబడి ఉగ్రంగా చూడగానే నారాయణుడు, అంతవరకు స్త్రీ రూపంగా విలాసంగా ఉన్నవాడు, ఒక్కసారి బెదిరి పక్కకొచ్చాడు. వచ్చి స్వామిని చూశాడు. చూడగానే అప్పుడు ఈ సత్వ కంకణాన్ని ఇలా తెచ్చాడే, అది తెచ్చి ఏం భయపడకన్నట్టు ఇలా చూపించేటండి ఆ స్వరూపం. అభీతిని చూపించేట అక్కడ. ఈ అభీతిని చూపించి ఇంకా నాట్యం చేయడం మొదలు పెడుతున్నాడు. నాట్యం చేయడం మొదలు పెడుతున్నాను, వచ్చి చూసుకో అని సంకల్పించేట. సంకల్పించగానే కైలాసంలో ఉన్న పార్వతి అక్కడ ప్రత్యక్షమైంది ఒక్కసారి. ఎందుకంటే ఆవిడ రాకపోతే ఈయనకి ఉత్సాహం మూడు రాదని చెప్పుకున్నాం కదా, కనుక ఆవిడ్ని స్మరించగానే వచ్చాడు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మూర్తి మొత్తం వచ్చిందా లేదా? అభయం ఎలా పెట్టాడో చూడండి. ఆ వర్ణన దేవదారు వనంలో స్వామి చేసినటువంటిది. పాణినా మమ తాం భీతిం ఫణికంకణ శోభిన తాదృశీం సమయం వేగాత్ పార్వతీ చింతితాగత అని చింతన చేయగా

చూసి అందుట, నీ స్త్రీ వేషం చాలా బాగుందో అందుట. చూడండి, సాదేవీం జగతాం మాత పుల్ల పద్మ సమానన సాధు సాద్విత మాం దృష్ట్వా, నన్ను చూసి ఇలా అన్నది. నన్ను చూసి ఎందుకు అన్నాడు? ఇదంతా విష్ణువు చెప్తున్న కదా, మర్చిపోవద్దు ఎక్కడున్నామో. ఈ నాట్యం మత్తులో పడిపోయి సాధు సాధు చాలా బాగుంది అన్నది. అచ్చన్న అలాగే వేషం వేశాం, బాగున్నది అనగానే ఇంకా స్వామి ఇప్పుడు ఆ నాట్యాన్ని చేయడం మొదలు పెడుతున్న దృశ్యాన్ని చూపిస్తున్నారు. శోభమానస్తత సోయం దేవ కారుణ్య విగ్రహ దిగంత సంతతాసక్త లోల పింగ జటాధర. ఆయన నాట్యం చేసినప్పుడు ఆ జటలు ఆ దిగంతాల వరకు విస్తరంగా పరచుకుంటున్నాయి, పైకి కిందకి వెళుతున్నాయి. సాంజరాగ రేఖలట్లు జడలు వెలిగేనప్పుడు పావకేనల సద్భాస శోభమాన కరాంబుజ ఉత్కూల కరుణాపూర భగదుజ్వల లోచన పూరయన్ కకుభ సర్వాస్తారై డామరజై రవై కాలాంత సహసోద్భూత నిఘాత పరిబంధిభి సమాశ్రితాష్ట దిగ్భాగై సర్వైర్లోకై ధృతాదరై వంజమాన పదాంబోజ సింజానమణి నూపుర పార్శ్వస్థాయాశ్చ పార్వత్య భయముత్పాదయన్ మహత్ పాణినాథ సముద్భాస ఫణికంకన శోభిన ఉచ్చైర్భ్రమణ వేగేన లసద్ వ్యాఘ్రాజినాంబర జగన్మూర్తి తదా శంభు తాండవం కర్తు ముజ్జత. భ్రమణ వేగేన గుండ్రంగా తిరిగి ఆయన నాట్యం చేయగానే ఆ తిరుగులాటకు ఒక్కసారి దిక్కులు కంపించేట. ఆ విధంగా ఆయన తాండవం చేస్తున్నాడు. ఆడెం తాండవము ఆడెంతాండవమర్భటీ పటకలీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబర ముల్ల సిల్ల గరళ గ్రీవుండు జూటాటవీ క్రోడా ఘాట కఠోర కోటర కుటీ కోటీ లుట చిందు వీచీ డోలా పటలీ పరిస్ఫుట పరిస్ఫీత ధ్వని ప్రౌఢిమన్. ఎంత అద్భుతమైన నాట్యం వర్ణించారండి శ్రీనాథ మహాకవి. జూటాటవీ క్రోడా ఘాట కఠోర కోటర కుటీ కోటీ లుట చిందు వీచీ డోలా పటలీ పరిస్ఫుట పరిస్ఫీత ధ్వని ప్రౌఢిమన్. ఆడిన్ తాండవము అర్భటీ పటహ లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబర ముల్ల సిల్ల గరళ గ్రీవుండు వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి సూలికిన్ శిఖరిజాముఖ పద్మయూఖ మాలికిన్ బాల శశాంక మౌలికి కపర్దికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మన ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్ వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్. ఆ దివ్యమైనటువంటి ఆ తాండవం చేస్తూ ఉండగా ఆ తాండవ రసాన్ని పానం చేస్తూ ఆ పార్వతీదేవి పరవశురాలైనది. తతశ్చ మోహితాత్మాన సర్వేతే ముని పుంగవాహ, ఎప్పుడైతే కరుణ చూపించాడో వెంటనే పడిపోయిన మునులు లేవగలిగి శివా శంకరా దేవా అని కీర్తించడం మొదలుపెట్టారు. వారు అహంకారములన్నీ అణగి ఆ స్వామి యొక్క నాట్యాన్ని చూస్తూ, పైగా వాళ్ళు చూడడానికి అనువైన జ్ఞాన దృష్టిని దదౌ. స్వామి ఆ దృష్టినిచ్చట, లేకపోతే చూడలేరు వాళ్ళు. వాళ్ళందరికీ జ్ఞాన దృష్టినిచ్చి వచ్చిన దేవతలకు కూడా దృష్టినిచ్చాడు. ఎందుకంటే దేవతలకు కూడా శివతాండవం చూడగలిగే యోగం లేదు, ఇస్తే గాని ఆ యోగ దృష్టిని జ్ఞాన దృష్టిం దదవు సోపి తేషాం తాండవ దర్శిని. అది ఇవ్వగానే వారందరూ కూడాను ఆ దివ్యమైనటువంటి తాండవాన్ని చూస్తున్నారు. ఆ పైకెత్తిన ఎడమ పాదాన్ని నమస్కరించుకుంటున్నారు. కించిదాకుంచితం పాదం దర్శయామాసతం శివం. ఇదే కుంచితాంఘ్రి అని చెప్పుకున్నాం. ఆ ఎడమ పాదం, ఎత్తిన ఎడమ పాదం ఉన్నది, అది చాలా ప్రధానమది, అనుగ్రహాన్ని తెలియజేసే పాదం. ఈ పాదం ప్రత్యేకత, ఈ రూపం యొక్క ప్రత్యేకత విశేషంగా మళ్ళీ ఒక రోజంతా మీకు విస్తారంగా వస్తుంది, దానికి సిద్ధపడి రండి. అది ఏ రోజు అనేది నాకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆ రోజున విస్తారంగా ఆ రూపంలో ప్రతి దానికి అంతరార్థం తెలుసుకుంటే మన లోపల శివతాండవం కనబడుతుంది. అలాంటి ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఒకటి ఉంది, అది ఏనాడు అనేది శివుడు ముహూర్తం పెడతాడు. మొత్తానికి ఆలోడిత జటాభార పిశంగీకృత కాననాహ శివానంద రసావిష్ట ననృతుర్ముదితాశయాహ. శివుని జటాజూట కాంతులతో మొత్తం అడవి అంతా ఎర్రని రంగుతో కనబడుతుంది. ఇంత వర్ణించారు చూడండి, అంటే కాంతివంతమైన శిఖలు, పైగా శివానంద రసావిష్ట శివానందానుభవం అక్కడ ఉన్నది. కిరీట కోటి సందష్ట సుపుష్పాంజలి సంచయాహ స్తువంతస్తం మహేశానం విబుధా పర్యవారయన్. పైగా ఋషులందరూ కూడా లేచి నాట్యం చేస్తున్నట్ట, పరవశం తట్టుకోలేక శివుడు నాట్యం చూస్తూ ఉంటే వాళ్లకు ఒక్కసారి ఆయనతో పాటు ఆనందంగా వాళ్ళు నృత్యం చేస్తున్నారు. ఎలాగూ అంటే వాళ్ళ కమండలాలు ఎత్తి పట్టుకుని చేతిలో దండములు ఎత్తి పెట్టుకుని వాళ్ళు వాళ్ళు మర్చిపోయి చిందులు వేయడం మొదలెడుతున్నట్టండి. దృశ్యాన్ని ఎలా వర్ణిస్తున్నారు చూడండి, ఈ విధమైన స్థితిలో కలిగిన అనుభూతికి వర్ణిస్తున్నారు ఇక్కడ. పరమానంద మహాసింధు పూర్ణ చంద్రోహ్యయం. ఈ కనబడ్డ శివతాండవం పరమానంద మహాసముద్ర.

0: దర్శించడానికి పూర్ణచంద్రుని వంటిది ఆనంద తాండవం. దీన్ని దర్శించే వాళ్ళందరూ నమస్కరించగా శివుడు ఆ తాండవాన్ని చేసి క్రమంగా తన రూపాన్నంతటిని కలిపి ఈ ఆనంద తాండవ మూర్తిని ఒక లింగాకారంగా మార్చేటమంటాడు. ఒక జ్యోతిర్మయమైన లింగాకారంగా మార్చి ఆనంద తాండవం మత్వా శివలింగం ఇదం ధ్యా, ఆ దారుకావనంలో ఒక లింగమూర్తిగా స్వామి నిలిచి ఉన్నాడు. దేవతలందరూ నమస్కరించి ఉన్నారు. దారుకావనంలో ఉన్న మహాలింగం ఆనంద తాండవ మూర్తి యొక్క లింగాకారం, జ్యోతిర్మయ ఆకారం. ఇది ఆ దివ్యమైన దారుకావనంలో శివుడు చేసినటువంటి తాండవమయ్యా. ఆయన నన్ను పిలుచుకు వచ్చి హఠాత్తుగా ఈ నాట్యం చూపించడంతో ఆ ఆనంద తాండవాన్ని చూస్తున్న స్థితిలో ఒక్కసారి నేను లేచి దీనిలోంచి కూర్చుని అదే ఆనందిస్తూ అనుభవిస్తూ దాన్ని స్మరిస్తూ ఉన్నాను, దానివల్ల బరువెక్కిపోయాను, అందువల్ల నువ్వు మొయ్యలేకపోయో నన్ను ఇంతసేపు అన్నాడు. అక్కడ ఇది చెప్పాడు. ఇక్కడ వెంటనే ఆ వేయి పడగల వాడు అన్నట్ట, స్వామి నాకు ఆ తాండవం చూసే భాగ్యం లేదా అన్నాడు. ఎందుకంటే నీకేం పోయి ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలవు, నువ్వు ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాం మేము. కనుక మహానుభవ నాకు తపన పెరిగిందయ్యా ఆ శివానంద తాండవం చూడాలని, అంటే ఎంతో తపస్సు చేస్తే గాని దొరకదయ్యా అన్నట్ట. నీ అనుగ్రహం ఉంటే దొరకదా అన్నట్ట. నిజమే, నా అనుగ్రహం నీకుంది గనకనే నీకు అలా అనిపించేలా చేసేటట్టు కూర్చుని ఇంత చూపించాను నీకు. తప్పకుండా నీకు శివతాండవ దర్శనం లభిస్తుంది, కానీ తపస్సు చేయాలి నాయన, తపస్సు చేయాలి. తపస్సుకు వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి. ఏం నిన్నుదిలా, నీ సేవ చేసుకుంటూ నీ కైంకర్యంలో ఉన్న నేను ఎలా వెళ్ళగలనయ్యా అంటే, నీకిప్పుడు శివతాండవం చూడాలనే తపన ఎంత పెరిగిందో నాకు తెలుస్తోంది, కనుక నువ్వు వెళ్ళవలసిందే. మీ అబ్బాయిని అంతవరకు శేషతల్పంగా ఉండమను అన్నాడు. ఇక్కడ డ్యూటీకి ఆయన పంపించు నువ్వు వెళ్ళన్నట్టు. అంటే అర్థం ఏంటంటే, శేష ఆదిశేష జాతి ఒకటి ఉన్నది అష్టనాగకులాల్లో, ప్రధానమైనది అనంతుడు, అనంత వాసుకి ఇచ్చాది శేష జాతుల్లో ఒకటి. కనుక తిరిగి నువ్వు తృప్తిపడి వచ్చే వరకు కూడాను నీ అబ్బాయిని ఇక్కడ ఉండవు, నువ్వు వెళ్ళి ఇక్కడ. అంతేకాదు ఇంకా చాలా చాలా ఉన్నాయిలే, నువ్వు భూమి మీదకి వెళ్ళవలసిన అవసరాలు చాలా ఉన్నాయి, వెళ్ళు. ముందుగా నువ్వు తపస్సు పండాలి అంటే కైలాస పర్వతానికి వెళ్ళి తపస్సు చేయి. ఇది ఎక్కడున్నది, హిమవత్ పర్వత శ్రేణుల్లో మానసరోవరం వద్ద ఉన్నటువంటి కైలాసవ్రతం, అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయి. ఆ తప ఫలంగా నీకు శివుడు తాండవం చూపించాలి, అందుకు వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్పాడు నారాయణుడు. నారాయణుని యొక్క మాట విని అది నిర్విఘ్నంగా జరిగేటట్టు దీవించు అన్నాడు. ఎందుకంటే ఈయన వెళితే అవుతుంది, స్వామి అనుగ్రహం ఉండాలంటే. అందుకు ఆ నారాయణుని యొక్క ఆశీర్వచనం పొంది ఆదిశేషువు కైలాస పర్వతానికి చేరుకుని ఆ పర్వత సమీపంలో తపస్సులో ఉన్నాడు, అకుంఠితమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఆదిశేషువు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ shaivam.org.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda Madhyandina Shaka Adhyayam 36.

ృత్యగృహ్యతోం దక్షిణానాేనాథం విద్వాంజావృత్తదక్షిణా ప్రతి గృహ్ణాయినం దక్షిణాబ్లీనాథే రాజా వర్ణమే విదక్షిణే.

గృహ్ణాయే ఏనామదత్తమశ్చామిత్యాహ అమృతమేవాత్మం ధత్తే తయోరాత్రైత్యాహ హరేహరేణం కృత్వా స్వర్గం లోకం గమయతి మయోమహ్యమత్వ పురిగ్రహీత్రైత్యాహ హేద్దైనాం సన్మనః ఆత్మదేవేతాపరేహేత్యే హైరంగత్వాదావిత్యాహ ప్రజాపదర్మై

యస్వంతే అస్యామేవ ప్రతిష్టంతే సర్వోపేణోతాభ్యాజస్తే సుతమనుషుంసదిశాంతే అంతోమాజేషయజ్ఞస్య యజ్ఞసమవః హేతత్సదుమే దేవానాం మరణ్యస్యం బ్రహ్మ యచ్చతుర్హోతారః సమేహ్యక్షతుర్హోత్రేణ్యాజశ్చైవాంతం గత్వా పరమం దేవానాంగుఖ్యం బ్రహ్మావరుంధే తదేవ ప్రకాశం గమయతి తదేహం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాం గమయతి వాదయ్యచ్చతి యజ్ఞ ప్రదర్శయే.

0: ప్రత్యక్షమివ దర్శనం. ఐ వాజ్ యాక్చువల్లీ సీయింగ్ వాట్ ఎవర్, ఓ ఉపమన్యు మహర్షి, ఓ మహర్షి, ఐ వాజ్ సీయింగ్ యాక్చువల్లీ వాట్ ఎవర్ యువర్ రిసైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఓన్ ఐస్. ప్రత్యక్ష ఇవ దర్శ, ఇట్ వాజ్ యాక్చువల్లీ సీయింగ్ ప్రత్యక్షం ఇవ దర్శనం. సో ఐ వాజ్ సీయింగ్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఓన్ ఐస్. హౌ ఫార్చునేట్ ఐ ఆమ్, కృష్ణ సేస్. సో విత్ దాట్ వీ విల్ ఎండ్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ ఫార్ స్టేయింగ్ లాంగర్. సో టుమారో వీల్ బీ సీయింగ్ హౌ కృష్ణ గ్రాటిఫైస్ మహాదేవ, బికాస్ హియరింగ్ దిస్ ఆఫ్టర్ దట్ ఉపమన్యు మహర్షి గైడ్స్ కృష్ణ అండ్ గివ్స్ శివ దీక్ష, అండ్ దెన్ కృష్ణ goes to do penance on Lord Shiva, and he has the vision of Mahadeva, and he gets various boons. So what boons he gets, and what is the ask of Krishna, and then how Mahadeva again is beautifully described with the Vedantic imports by Krishna, we'll be seeing that tomorrow. Tomorrow we'll be seeing a little bit early. I'll let you know the timing beforehand. I'll chant the Kshama Prarthana Mantra and we can take up some questions. ఓం యదక్షరపదభృష్టం మాత్రాహీనం తియద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ పరమేశ్వర నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషం మయా, దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర. ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్ అర్పణమస్తు. లలితాంబికే సాంబ శివార్పణమస్తు. శ్రీమతి గౌరీ సమేత సాంబ శివార్పణమస్తు. గణచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వం ఏతత్ క్షమస్వ. జయ జయ కరుణా అబ్దే శ్రీ మహాదేవ శంభో. మాతా చ పార్వతీదేవీ పితా దేవో మహేశ్వర. పందవా శివ భక్తాంశ్చ స్వదేశో భువనత్రయం. ఉపమన్యు మహర్షి కీ జై. సాంబ శివాయ నమః, సాంబ శివాయ నమః, సాంబ శివాయ నమః. హరవోం తత్సత్.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: Dear listeners of Shaivam.org, the following is Samaveda Samhita Purvarchikam Prapataka 4 Dashati 7. Thank you.

ప్రభవే నమః, అవ్యయాయ నమః, లోకపాలాయ నమః, అంతర్హితాత్మనే నమః, కల్పాదయే నమః, కమలేక్షణాయ నమః, వేదశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః, నియమాయ నమః, నియమాశ్రయాయ నమః, చంద్రాయ నమః, సూర్యాయ నమః, శణయే నమః, కేతవే నమః, విరామాయ నమః, విద్రుమచ్చవయే నమః, భక్తిగమ్యాయ నమః, పరం బ్రహ్మ మృగబాణార్పణాయ నమః, అనఘాయ నమః, అద్రిరాజాలయాయ నమః, కాంతాయ నమః, పరమాత్మనే నమః, జగద్గురవే నమః, సర్వకర్మాచలాయ నమః, త్వష్ట్రే నమః, మంగళాయ మంగళావృతాయ నమః, మహాతపసే నమః, దీర్ఘతపసే నమః, స్థవిష్ఠాయ నమః, స్థవిరాయ నమః, ధ్రువాయ నమః, అహ్నే నమః, సంవత్సరాయ నమః, వ్యాప్తయే నమః, ప్రమాణాయ నమః, పరమాయ నమః, తపసే నమః, సంవత్సరకరాయ నమః, మంత్రాయ ప్రత్యయాయ నమః, సర్వదర్శనాయ నమః, అజాయ నమః, సర్వేశ్వరాయ నమః, స్నిగ్ధాయ నమః.

వాడు ఉన్నాడు కనుకే నీకు ఆ రాజ్యంలో ట్రైన్ ఆగడం, నీకు ఇంకో చోటుకెళ్తే పని జరగడం, ఇవన్నీ జరిగే వ్యవస్థ ఉంది రాజు వల్ల. వ్యవస్థ బట్టి రాజును పోల్చుకోవాలి, ప్రపంచం బట్టి పరమేశ్వరుని పోల్చుకోవాలి. అదేవిధంగా విశ్వంలో ఉన్న ఈ ప్రకృతి శక్తులందరికీ నియామకులైన దేవతలు ఉన్నారే, వాళ్ళందరూ ఎవరు? ఆయనే వాళ్ళయ్యాడు, ఆయన నడుపుతూ ఉన్నాడు. అదేవిధంగా నీ లోపల అంతర్గతమైన చైతన్యమే వివిధ ఇంద్రియముల్లో పనిచేస్తున్నది. అది తెలుసుకున్నావు ఎప్పుడు? ఈ ఇంద్రియములన్నీ దేవ దివ్ ప్రకాశే, అది కూడా ప్రకాశ లక్షణాన్ని తెలియజేసేదే. క్రీడతి ఆడుకొనుట, ప్రతి చైతన్యం వచ్చి దాని చోట్ల అది ఆటలా కదిలితేనే కదండి దాని పని దానికి జరుగుతుంది. కనుక ఇంద్రియాలలో వ్యాపించిన చైతన్యానికి దేవతలు అని పేరు. అందుకే మనకు వర్ణించారు, పాదాలలో విష్ణువని, చేతిలో ఇంద్రుడని, కంటిలో సూర్యుడని, నాలుకెందు వరుణుడని, అగ్ని అని. వరుణుడు అగ్ని ఎందుకన్నామంటే వరుణుడు తడి రూపంతో ఉంటాడు, అగ్ని శబ్ద రూపంలో వస్తాడు. ఇలా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవత అని చెప్పారు. ఈ విషయం మహాన్యాసంలోనే వస్తుంది. అగ్నిర్మే వాచిస్త్రిత వా హృదయే హృదయమ్మయి అని చెప్పుకున్నాం మనం. అక్కడికి వచ్చేటప్పుడు ఈ దేవతలందరూ ఏమయ్యారు, ఎక్కడున్నారు? అగ్నిర్మే వాచిస్త్రిత వాక్కునందు ఆయన ఉన్నాడు. అలాగే వాయుదేవుడు ఎక్కడున్నాడు? ఊపిరి ఎందున్నాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉన్నప్పుడు ఈ శరీరం ఇప్పుడు ఏమైంది? దేవసభ కాలేదా ఆలోచించండి. ఇప్పుడు ఈ శరీరం కనకసభ అయింది, దేవసభ అయింది, రాజసభ అయింది. అయిన తర్వాత ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటండి? అసలు సభాపతి లేకపోతే సభ ఉంటుందా చెప్పండి? వీటన్నిటినీ ఉంచేవాడు ఒకడున్నాడు, వాడు సభాపతి ఆయన గారు ఒకడున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తేనే వీళ్ళందరిలో కదలికున్నది. అందుకు సభాపతి ఒకడున్నాడు లోపల. వాడు మాత్రం ఇంత డ్యాన్స్ చేస్తున్నట్టు చేయిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్న తాను అది చిత్రం. ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే చిత్సభలో ఉన్నాడు. ఆయన మెయిన్ మూల విరాట్ ఉండే గర్భగృహం సరిగ్గా చిత్సభ. ఈ మోడల్తోనే నిర్మాణం చేయబడి ఉంటుంది చిదంబరం. అక్కడున్న చిత్తే అంబరమై వ్యాపించింది ఇంద్రియాల వరకు. అంబరం అంటే వ్యాపకము అని అర్థం. అక్కడున్న చిచ్చక్తి, ఆ చిచ్చక్తి ఈశ్వరుని యొక్క చిచ్చక్తి, ఆ చిచ్చక్తి విలాసమే నీ ఇంద్రియాల వరకు ప్రసరించిందయ్యా. అది మనం తెలుసుకోవడం ప్రారంభించి భగవంతుడు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడంటే ఆయన అడ్రస్ తెలుసుకోవడానికి. అది విశేషం. మనకిక్కడ జ్యోతి ఉందన్న విషయం అక్కడ వెలుగు నుంచి పోల్చుకుని జ్యోతిని ఎలా పట్టుకున్నామో, ఇక్కడ చైతన్యం బట్టి లోపల చైతన్యానికి మూల వస్తువుని తెలుసుకోవాలి. అతడు కేవలం ఆ మూలే కూర్చోకుండా సభల దాకా వ్యాపించున్నాడు గనక సభాభ్య సభాపతిభ్య. సభల రూపంలో ఉన్నవాడు సభాపతుల రూపంలో ఉన్నాడు. పతుల పత, ఎన్ని సభలున్నాయో అన్ని సభాపతులు ఉంటాయి. ప్రతి వాడి శరీరం క్షేత్రమే కాదు సభ కూడా. వాడి క్షేత్రం సభ అయినప్పుడు, ఆ క్షేత్రాణాంపతిగా ఉన్నప్పుడు భిన్న భిన్నములుగా కనబడుతున్న ఈ దేహములందరూ అంతటా కూడా భిన్న భిన్నముల వలె గోచరిస్తున్న ఏకచైతన్యం ఒకడున్నాడు. అతడు సభాభ్య సభాపతిభ్యవో నమః. ఇది విశేషం. కనుక నటరాజు ఏమిటో చక్కగా తెలిసిపోయింది. సభాపతి అంటే ఏమిటో మనకు అర్థమైంది. అందుకు సభా సభాపతి కావాలి. ఇప్పుడు అంతరార్థం మనం గ్రహించితే, నటరాజు నాట్యం చేస్తున్నప్పుడు సభంతా సభాపతి వైపు చూస్తోంది. సభ సభాపతి వైపు చూడకపోతే సభ జరగదు, అవునా కదండి? ఇప్పుడు మనం చూస్తున్న సభలన్నీ అసలు సభాపతిని మాట్లాడినవారు పాప. వాడి పేరుకు మాత్రం మాట్లాడేవాడు తెలుసు కదా, కానీ వాడిని మాట్లాడినివ్వరు. వీళ్ళ మాట ఒకటి మాట ఒకటికి విననివ్వరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఏమిటి, వాడిని కొట్టి వీడిని కొట్టి వాడి తల కొట్టి వీడి తల కొట్టి అక్కడికి వచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళు కొట్టుకోవడమే స్వభావం, పని జరగడానికి అక్కడికి రాలేదు. కనుక సభలన్నీ కొట్టుకోవడానికి పరిమితం అయిపోయే సౌమనస్యం లేకుండా అయిపోతున్నాయి సభలన్నీ కూడా. కనుక సభకి సభాపతికి సంబంధం లేకుండా పోయింది. అంటే సభాపతి అంటే కోఆర్డినేటర్. ఈ సభ అంతటిని కోఆర్డినేట్ చేసి ఏకీకృతం చేసేవాడు సభాపతి. అలా ఉండబట్టిన సభాపతి ఆ పని చేయకపోతే సభంతా అల్లకల్లోలమై ఏ తీర్మానం కూడా అమలు కాదండి. అందుకు మనకి మన డబ్బు విపరీతంగా కోట్ల కలది ఖర్చు అయ్యేటువంటి అనవసర సభలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ సభలు ప్రారంభమయ్యాయి అంటే పేపర్లు టీవీలు మొదలు పెడతాయి కెమెరాలు పట్టుకుని. కానీ ఆ సభల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మొత్తం ప్రజాద్రవ్యం ఎన్ని కోట్లు వ్యర్థమవుతున్నాయో తెలుసుకోవడానికి తప్ప. అలాంటి సభలు నిర్వహించకుండా యోగ్యమైన సభలు నిర్వహించాలి అంటే ఈ మంత్రాన్ని స్మరిస్తే చాలు. సభాభ్య సభాపతిభ్యో నమః. అది కూడా దీనికి కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు చెప్పింది అర్థమేంటుంది చాలామందికి. మన రాజ్యాన్ని పాలించడానికి సభలు ఉన్నాయిగా, ఈ సభలన్నీ కూడా సమన్వయంతో నడవాలి అంటే అనుగ్రహ స్వరూపుడైన ఆ సభాపతిని మనం కొలుచుకోవలసిందే. సభ అంటే అందరూ అసెంబ్ల్ అయ్యే చోటని సభ.

అని అంటారు. ఇంద్రియములన్నీ ఎక్కడ అసెంబ్లీ అయ్యాయో ఆ దేహమే సభ. వీటన్నిటి కోఆర్డినేట్ చేసి ఈ వ్యవస్థ నడుపుతున్న వాడు ఎవడతడు సభాపతి. చాలా సులభంగా అర్థమైనట్టే అనిపిస్తోంది మనకి. ఇలా ఉన్నటువంటి ఆ సభాపతిని మనం పరిశీలించినప్పుడు సభలో సభాపతి సభ్యులు ఎలా ఉంటారు? ఇక్కడ ముందు తెలుసుకోండి కొన్ని శబ్దాలు. సభ్యులు, సభలో ఉన్నవాళ్ళు సభ్యులు. ఇవన్నీ కూడాను వైదిక శబ్దాలు. ఈ మాటలు చెప్తే ఇంకా రేపు పొద్దున అవన్నీ తీసేయమంటారేమో, ఎందుకంటే అమ్మో అమ్మో అవతల విఘ్న మతం వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. వైదిక మతం అంటే హిందూ మతం, హిందూ మత శబ్దాలు అంటే వేదాల్లో ఉన్నట్టు ఉద్దంతు. సభ, వేదిక, యజమాని, అధ్యక్షుడు, సభాపతి, ఇవన్నీ వేదంలో చెప్పబడ్డే శబ్దములు. యజ్ఞముల్లో వాడే శబ్దాలు ఇవన్నీ కూడా. యజ్ఞముల్లో బ్రహ్మసభ, దేవసభ అని ఉంటుంది. దేవతలందరూ కూర్చునే చోటు ఏదైతే ఉంటుందో వారి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థని దేవసభ అంటారు. మహర్షులు, ఋషులు, వైదికమైన కార్యం చేసేటువంటి వారందరూ కూర్చునే దాన్ని బ్రహ్మసభ అని అంటారు. మధ్యలో అగ్నిని పెట్టేటువంటి చోటుని వేదిక, అది మెయిన్, అది అందుకు వేదిక అని అంటారు. యజ్ఞమంతా ఎవడు చేస్తున్నాడో ఆయన యజమాని అంటారు. ఈ మొత్తాన్ని ఎవడు సూపర్విజన్ చేస్తున్నాడు మన అధ్యక్షుడు. ఇవే శబ్దాలు మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళం కనుక ఈ దేశంలో అన్ని సభలకి వాడుకుంటూ ఉన్నాం, అది విశేషం. అలాగా సభలో సభాపతి సభ్యులు ఎలా కూర్చుంటారు? మంచి యోగ్యత కలిగినటువంటి వారు, అంటే సభల్లో కూర్చోవాలి అంటే దానికి తగ్గ యోగ్యత ఉన్నవాడు ఉండాలి, అది విశేషం. ఒక యజ్ఞం జరిగితే ఎన్ని రకాల వారు కూర్చుంటారో తెలుసా? ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు, అథర్వణ పండితులు ఒకవైపు, పురాణవేత్తలు ఒకవైపు, జ్యోతిషవేత్తలు ఒకవైపు. అంటే ఒకప్పుడు యజ్ఞ వ్యవస్థ ఎలా ఉండేదో కూడా మనకి తెలియని రోజులు వచ్చాయండి. అగ్నిహోత్రాలు అంతరించిపోయాయి. వాటి వ్యవస్థ తెలిస్తే, వాటి గొప్పతనం తెలిస్తే, అయ్యో ఎంత పోగొట్టుకున్నామో అని రోజుకు గంటైనా ఏడిస్తే అప్పుడు బాగుపడతాం మనం. ఎన్ని పోగొట్టుకున్నామో మనం, అది విశేషం. తెలియట్లేదు మనకి పోగొట్టుకున్న వాటి విలువ, తెలియట్లేదు. ఉంటే తెలుస్తుంది విలువ. అన్ని పోగొట్టుకున్నాం. ఒక యజ్ఞం జరిగేటప్పుడు ఇన్ని రకాలు ఉంటారు, ఇంతమంది పండితులు అందరూ వచ్చి కూర్చుంటారు. కనుక సభల్లో కూర్చోవడానికి యోగ్యుల్ని సభ్యులు అని అంటారు, అది విశేషం. అందుకే సభ్యులందరికీ నమస్కారం అనాలి, సభికులు అనకూడదు, అది విశేషం. అదో అదొక అసెంబ్లీ అండి. సభికులు అంటే జూదరులు అని అర్థం. కొంతమంది కొత్త పదం అందరూ సభ్యులు అంటున్నారు, మనం ఏదైనా కొత్తగా అందరూ సభికులు అంటుంటారు. అంటే అందరినీ కలిపి తిట్టినట్టు అర్థం దానికి. సభికులు అంటే జూదరులు, వాళ్ళు అసెంబ్లీ అయ్యారు. పాప ఒక్కడే వాడతాడు చెప్పండి. అవి దుష్ట సభలు, అవి దుష్ట సభలు జరుగుతుంటాయి. ఎవరి తల ఎలా తీద్దామో అని వ్యూహం చేయడానికి కొందరు అసెంబ్లీ అవుతారు. అవి ఘోర సభలు, ఇవి అఘోర సభలు. ఈ ఘోర సభల వాళ్ళకి వాళ్ళ టెక్నిక్, వాళ్ళ వ్యూహం వాళ్ళకి ఉంది, ఉండనియండి పాపం. కానీ ఆ ఘోర సభల యొక్క ప్రభావం మన మీద పడకూడదు అని దండం పెడదాం. ఇప్పుడు ఆ ఘోర సభలే పాపం పాలనా వ్యవస్థలో కూడా దాక్కున్నాయి. వాటిలోంచి ఘోరత్వం పోగొట్టి వాటిని అఘోరంగా మార్చమని మనం ఇక్కడ కూర్చుని ఆ ప్రభువుని ప్రార్థిద్దాం, పరమేశ్వరుణ్ణి. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని. ఇందులో సభా సభాపతి కోఆర్డినేషన్ ఎలా ఉండాలో చూడండి. ఇక్కడ ఒక సభ జరుగుతుంటే సభాపతి ఉంటే సభ్యులందరూ వెనక్కి తిరిగి కూర్చున్నా అనుకోండి, ఇంకా సభాపతి ఏం చేస్తాడండి? ఏమీ చేయలేడు. దానితోటే సభాపతి మీద సభ్యులకి అంత గౌరవం ఉందో అర్థమైపోతుంది, అవునా లేదా? డోంట్ కేర్ అనేది అందుకోసం. అలా కాకుండా సభ్యులందరూ ఏకాగ్రంగా చూస్తుంటే సభాపతిలో మరింత ఉత్సాహం వస్తుంది. ఇక్కడ సభాపతి అనే మహా డాన్సర్ ఉన్నాడే, ఆయన తన యొక్క సమస్తములైన ఆనందకరమైన సర్వశక్తులను ఎప్పుడు చూపించగలడు? ఆ చూసి ఎంజాయ్ చేసేవాడు అంటే చూపిస్తాడు. ఎంజాయ్ చేసేవాడే లేనప్పుడు ఇంకేం చేస్తామండి? ఇప్పుడు ఇందులో గొప్ప అర్థం ఉంది చెప్పడానికి ఆయన కూర్చున్నాడు పాప సభాపతిగా. కూర్చుంటే ఇందులో ఒక్క ముక్క కూడా అర్థం కాని వాడు ఎదురుగా ఉంటే వాడు వలవలా ఏడ్చి దిగిపోవలసిందే. అరసికేశు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక అని కాళిదాసు గారు అన్నట్టు, ఎంత చెప్పినా అర్థం చేసుకొని వాడు ముందు కూర్చుని గొప్ప కవిత్వం చెప్తే అబ్బా అంత రక్తి కట్టలేదండి వాడు అనగానే ఇటు వినేది పడిపోవలసిందే, అవునా లేదా? అందుకు సభ్యులు ఎలా ఉండాలి? ఆ ఏది దర్శిస్తున్నారో ప్రదర్శన, ఆ ప్రదర్శన మీద పూర్తి ఏకాగ్ర దృష్టితో చూస్తూ ఆ చూస్తున్నప్పుడు పొందే ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటే ఆ లోపల ఆ సభాపతి మరింతగా తన నుంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎందుకంటే వాడు రిసీవ్ చేసుకుంటున్నాడంటే ఇంకా ఇస్తాడు ఆయన. అవతల వాళ్ళు పొందుతున్నారంటే తన నుంచి ఇంకా వెలుకొస్తుంది. అందుకే ఆ పరమేశ్వరుని అంతర్గతమైన ఈశ్వర చైతన్యం ఒకటి ఉందని సభ్యులు గుర్తించాలండి. సభ్యులు గుర్తించకపోతే
వచ్చిన ప్రమాదం ఏంటంటే పూర్తిగా సభాపతిని ఎంజాయ్ చేయలేరు. అందుకే ఇంద్రియములు ఆయనకు వెనక్కి తిరిగి ప్రపంచం వైపు చూడకుండా ఆయన వైపు తిరగాలి. ఆ లోపల డాన్స్ చేసేవాడి వైపు తిరిగి, ఆహా స్వామి ఇంత నర్తన చేస్తున్నావా నువ్వు, నీ వల్లనే సాగుతోందయ్యా ఈ జగత్తంతా, ఆహా అని ఆయన వైపే ఏకాగ్రంగా దృష్టిని చెప్పి ఆ డాన్సర్ నాట్యం చేస్తే, ఇదేం చూసావు ఇంకా చూపిస్తాను అంటాడు ఆయన. విశ్వమంతా నేను ఏ విధంగా నర్తన చేస్తున్నానో అదంతా నీకు ఇక్కడే చూపిస్తాను అంటాడు. అవునా లేదా అండి? ఒక్క డాన్సర్ని చూడండి, వాడు ఎప్పుడో జరిగిన కథలో అన్ని పాత్రల్ని తనయందే జరిగిన మొత్తం కాల విశేషాన్ని, స్థల విశేషాన్ని, పాత్ర విశేషాన్ని తనలోనే చూపిస్తాడు. వర్షం పడుతోంది అంటే అభినయంతోనే చూపించగలడు, ఆయనకి ఏం అక్కర్లేదు. అలాగే ఆ సమయంలో యుద్ధం జరుగుతుందంటే ఒక్కడే తనలో అన్నీ చూపించగలడు. ఒక్కడు ఎలా నటకుడు వేదిక మీద మొత్తాన్ని చూపిస్తున్నాడో అలాగే విశ్వ నటకుడైనటువంటి ఆ నటరాజు మనలోనే సర్వమును చూపించగలడు. అప్పుడు మనకు అర్థమవుతుంది విశ్వమంతా పరమేశ్వరమయమని. దానికి ఏం చేయాలి? సభ్యులు సభాపతి వైపే ఏకంగా ఏకోన్ముఖులై దర్శిస్తూ ఆనందాన్ని అనుభవించగలగాలి. అంటే అంతర్ముఖములైనటువంటి ఇంద్రియములే సభ్యులు, అంతర్గతుడైనటువంటి పరమాత్మయే సభాపతి. ఇది విషయం. అందుకే నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమః. ఆ సభాపతి యొక్క చైతన్యమే నీ ఇంద్రియాల్లో వ్యాపించింది గనక అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ భో నమః అని పూర్తి చేశాడు. ఇక్కడ సాధారణంగా దీనికి మనం గుర్రాల రూపంలో ఉన్న పరమేశ్వరుడు, గుర్రముల పతి అయిన పరమేశ్వరుడు అని అర్థం చెప్తాం. చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. గుర్రముల పతులు గొప్పవారు, ఎందుకంటే గుర్రాలను కంట్రోల్ చేశారు కనుక. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఏమైంది, గుర్రాలు కూడా గొప్పగా ఉండాలి. ఎంత గొప్ప పతి అయితే అంత గొప్ప గుర్రాన్ని ఎంచుకుంటాడు, ఈ గుర్రం పనికిరాదండి అంటాడు. అంటే గుర్రం కూడా పనికిరావాలి, అప్పుడే గుర్రం నడిపేవాడి యొక్క పని ఏమిటో బయటపడుతుంది. అందుకే అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ భో నమః. మన లోకంలో అయితే గుర్రం నడిపేవాడిలో శక్తి వేరు, గుర్రంలో శక్తి వేరు. కానీ పర ఈశ్వర దృష్టితో మనం పరిశీలించినప్పుడు గుర్రంలో సమర్థత పరమేశ్వరుడే, గుర్రాన్ని నడిపేవారిలో సమర్థత కూడా పరమేశ్వరుడే. అది విశేషం. ఇదేమిటయ్యా అంటే అశ్వములు అంటే ఇంద్రియములు. ఎందువల్ల ఈ పేరు వచ్చిందంటే అశు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అని వచ్చింది. వ్యాపక లక్షణం కలిగినవి అని అశ్వ శబ్దానికి. కిరణాలకి అశ్వములు అంటారని మనం ముందే చెప్పుకున్నాం. కిరణములు ఎందుకంటే వాటి వ్యాపించి పరిగెడతాయి, మహావేగంతో పెడతాయి. వ్యాపకమే వేగం. ఇక్కడ వచ్చిన వెలుగు క్షణంలో అక్కడికి వెళుతుందంటే ఎంత మహావేగంగా వెళుతుంది. అందుకు కాంతి కిరణములకు అశ్వము అని స్వతసిద్ధమైన నామం. అలాగే వేగంగా వెళ్ళగలిగే వాటన్నిటికీ అశ్వనామం ఉంది గనక మనం గుర్రములు అనే జంతువులకి అశ్వము అని పేరు పెట్టాం. అంతేగాని గుర్రమే అశ్వం కాదు, అశ్వ లక్షణం కల వాటిలో గొప్పది కనుక దానికి అశ్వము అని పేరు పెట్టుకున్నాం. జంతువుల్లో మహావేగంగా వెళ్ళగలిగేది కనుక గుర్రమునకు అశ్వము. ఆ వేగం కూడా సమర్థవంతంగా ఉన్నటువంటి శక్తితో వెళుతుంది. అందుకు అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ భో నమః. అదేవిధంగా మనలో ఇంద్రియ హయములు, వాటిలో ఈ చైతన్యం ప్రసరింపబడుతోంది గనక వ్యాపక లక్షణం కలిగిన చైతన్యంతో ఉన్నటువంటి ఈ ఇంద్రియములు కూడా అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ భో నమః. ఆ ఇంద్రియములు యందు ప్రసరిస్తున్న చైతన్యము, దాన్ని శాసించే ఈశ్వర చైతన్యము, ఈ రెండింటిని మనం చూస్తున్నాం. అశ్వపతులు అంటే జీవులు, అశ్వములు అంటే ఇంద్రియములు. జీవుల రూపంలోనూ ఇంద్రియములు యందు వ్యాపించే చైతన్యముగాను ఉన్నవాడు మాత్రం ఈశ్వరుడే అని అద్వైతంలోకి తీసుకువెళుతూ ఉన్నాడు. అది విశేషం. అందుకు సృష్టిలో భిన్న భిన్నములుగా కనిపించే వాటి యందు కూడా సమం, ఒక్కడిగా వ్యాపించి ఉన్నటువంటి వాడెవరో ఆయన్ని దర్శించే వ్యవస్థని ఇప్పటి వరకు మూడవ అనువాకంలో మనం దర్శించాం. ఈ విధంగా సభాపతి అయిన నటరాజుని దర్శించి నాలుగవ అనువాకంలోకి, చతుర్థ అనువాకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అందులో మొదటి రెండు మంత్రములు కూడా మనకి స్త్రీరూపులైన రుద్రుడికి నమస్కరిస్తున్నాడు. చూడండి అది విశేషం. స్త్రీరూపులైన రుద్రుడు అంటే ఇంతవరకు చెప్పబడ్డ రుద్రుడు పురుషుడా, ఇప్పుడు స్త్రీలు వచ్చారా? ఇంత అర్థం చేసుకున్నాక ఇంకా ప్రశ్నే వేయం మనం. ఇందులో వృక్షాదులు, శిలలు ఇవన్నీ చెప్పినప్పుడు తదంతర్గతమైన చైతన్యానికి ఏదీ లేదు. స్త్రీ యందు స్త్రీ చైతన్యంగా, పురుషుడి యందు పురుష చైతన్యంగా వ్యాపించిన చైతన్యానికి ఏ లింగం ఉందండి? అది అవ్యయం. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించడం, ఆ దర్శించడానికి ఈ లింగముల యందు నుంచే దర్శిస్తూ ఉన్నాం. అందుకు వీటిని నిరసించమనలేదు శాస్త్రం. వీటి యందు ఉన్న చైతన్యాన్ని గుర్తించు. అందుకు ఇక్కడ
భిన్న భిన్న ఉపాధులు చూపించి తదంతర్గతమైన చైతన్యాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, భిన్నత్వం చూడడమే మనకు అలవాటు గనక భిన్నములను చూపించి భిన్నములు ఎందున్న ఏకత్వాన్ని దర్శింపజేస్తున్నాడు. మనకి ఏది అలవాటో దాని నుంచే మొదలు పెట్టించాలి. అందుకే విష్ణు చైతన్యాన్ని చెప్పడానికి విష్ణు శాస్త్రం మొదలు విశ్వమును మొదలుపెట్టింది. ఎందుకంటే మనకు నిత్యం పరిచయమైన వస్తువు ఏదో అది ముందే అదే మనకు అర్థమవుతుంది. ఈ పరిచయమైన వస్తువు ఎందే విష్ణు ఉన్నాడని తర్వాత మొదలుపెట్టింది. అదేవిధంగా ఇక్కడ ఈ విశ్వంలో ఉన్న భిన్న భిన్నముల ఎందు అభిన్నమై వ్యాపించి ఉన్నవాడెవడు చూపించదలుచుకుంటే గనక ఇక్కడ ఉగ్రరూపులైనటువంటి స్త్రీలను చూపిస్తున్నాడు. అంటే స్త్రీ అంటే భారతీయ దృష్టిలో మాత్రం అబల కాదండి, ఆవిడ సబల, అది విశేషం. మహాశక్తి స్వరూపిణి స్త్రీ అంటే ఆదిశక్తి అని కొలుచుకునే జాతి. ప్రపంచంలో ఇంకా ఏ మతంలో కూడా స్త్రీ దేవతారాధన లేదు. భారతదేశంలోనే పూర్ణంగా పరాశక్తిని ఆరాధించాం. అయితే దీన్ని చూసి ఇక్కడికి వచ్చి వాత పెట్టుకుని ఇక్కడ వాళ్ళని తమ వైపు తెప్పుకోవడానికి ఏదో అక్కడ నుంచి ఒక మాతను పట్టుకొస్తూ ఉంటారు. ఏ మాతలు అక్కర్లేదు, మనకుంది జగన్మాత. ఆ మాత ఉపాసన, ఆ మాతృ ఉపాసన మనకు ఎలాగో ఉన్నది, ఆ తల్లి యొక్క ఉపాసన. ఆ జగన్మాత ఎన్ని రూపాలతో ఉంది, పరమ వాత్సల్య స్వరూపిణి జగన్మాత, సౌజన్య స్వరూపిణి, వాత్సల్య స్వరూపిణి, పరమ సుకుమారి. అందుకే లలిత అని చెప్పాం, నమస్కరిస్తాం సంతోషం. ఆ మాట ఒప్పుకుంటామా? ఆవిడ సుకుమారి కాదని మనకు తెలుసు. ఆ తల్లి ఎంత కఠినురాలో మహిషాసురుడు చెప్పగలడు, శుంభని శుంభుడు చెప్పగలరు, చండముండాసురుడు చెప్పగలరు. అందుకే కొలుచు దేవకన్యలెరుగు ఈ పదముల లాలిత్యము, తలపడు దానవులకెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము. ఆ తల్లి కాళ్ళకి ఎంత కాఠిన్యం ఉందో రాక్షసుకి తెలుసు. ఆ తల్లి కాళ్ళు ఎంత మృదువుగా ఉన్నాయో దేవతలకు తెలుస్తాడు. వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు, దాసీభూత సమస్తే వనితాం. అందుకే సుజన రక్ష కుజన శిక్ష సులభముగా జేయునివియే అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు అని వర్ణించారు. అలాంటి ఆ తల్లి జగదంబిక యొక్క స్వరూపము. జగదంబ అంటే ఎవరండి? జగత్రాతుం శుంభోర్జ ఇతి కరుణ కాచిదరుణ. సౌందర్యలహల్లో గురువుగారు చెప్పేశారు, అమ్మంటే ఏమిటో కదా అయ్యవారి దయ. అయ్యవారి దయ ఉన్నదే, ఆ దయ చాలా గొప్పది. అందుకే లాలించే తల్లే శిక్షించగలదు. ఆ విషయాన్ని చెప్తూ నమ ఆవ్యాధిరీభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమ, నమ ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమ అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆవ్యాధినిభ్య అంటే అన్ని వైపుల నుంచి ఆయుధాలు ప్రయోగించగలిగే సమర్థులైన స్త్రీ రూపులైన రుద్రులకు నమస్కారం. అంటే అవి కూడా రుద్ర రూపాలే, అన్ని వైపుల నుంచి ప్రయోగించగలట ఆయుధాల్ని. ఒక్కసారి మనం సప్తశతి చదువుకున్నా, లలితోపాఖ్యానం చదివినా, ఆ అమ్మవారి నుంచి ఆ భండాసుర సంహారం కోసం ఇన్ని రకాల సేనలు వచ్చాయి. ఆ వచ్చినవాడు ఆ రాక్షసులైన సామాన్యులైన బండ, వాడి పేరే బండ. ఆ బండ వాడి యొక్క సైన్యం ఉందే అమ్మో, అవి ఇంకా బండలు బండలు. ఈ బండలందరిని ఎదుర్కోవడానికి ఆ మహాసుకుమారి నుంచి వచ్చిన శక్తులు వచ్చి ఏం చేసాయి, వాడు అటు ఇటు పారిపోకుండా వాడెన్ని కుత్సిత వ్యూహాలు వేస్తున్నాడో అంతకు మించిన వ్యూహరచన చేసి అవ్యాధినిభ్య అన్ని వైపుల నుంచి దెబ్బకుంటుంది ఆ తల్లి మళ్ళీ తేరుకోకుండా. అలాగ ఎందరు రాక్షసుల్ని ఎన్ని విధాలుగా ఆ అమ్మ సంహరించిందో మనకి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. దేవతలను సైతం గడగడలాడించేటువంటి ఆ కోట్ల కోట్ల రాక్షస సైన్యాల్ని అమ్మవారి సేనలు ఆవ్యాధినిభ్య వివిధ్యంతిభ్యశ్చ ఆ సప్తశతలో చెప్పబడ్డ స్వరూపములన్నీ ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నాయి. దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, దేవీ భాగవతం, దేవీ మహాత్మ్యం ఇవి అన్నిట్లోనూ ఏది వ్యాపించి ఉందో అదే రుద్రంలో ఉన్నది. విష్ణు సహస్రంలో ఏది చెప్పబడిందో అది ఇందులోనే చెప్పబడింది. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మధీధర, కామదః కామః కామహ, ఎన్ని విశేషాలు. ఎందుకు రెండు రెండు రెండు చెప్తున్నాడు, ఆ రెండు రెండే ఇక్కడ చెప్పబడుతున్నాయి, ఘోరాఘోర రూపములే. అందుకే వేదం ఎప్పుడు ఒక్కటే చెప్తుంది, విష్ణు శాస్త్రం చదివినా అమ్మవారి చదివినా ఏదైనా ఈ విషయం మనకు అర్థం కావాలంటే సప్తశతలో ఒక్కసారి తల్లి సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతిదే యాని చాత్యంత ఘోరాని తైరస్మాన్ రక్ష సర్వత అని సప్తశతలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ దేవతలందరూ చెప్పారు, అమ్మా సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే ముల్లోకముల యందు నీ సౌమ్య రూపములు ఏ ఉన్నాయో అవీను, యాని చాత్యంత ఘోరాణి ఏవి నీ యొక్క ఘోరములైన రూపాలున్నాయో అవీను, ఇవన్నీ కూడా అస్మాన్ రక్ష వీటన్నిటితో మమ్మల్ని రక్షించు అని స్తోత్రం చేశారు. అంటే ఘోరాఘోర రూపములతో ఉన్న అమ్మా అన్నారు.
ఆ అమ్మ అని ఎవరిని పిలిచాం? ఈ రుద్రుణ్ణే అమ్మ అన్నాం. అక్కడ ఇంకేమీ లేదు, ఆయనే అమ్మ, ఆయనే అయ్యత్వమేవ మాత చ పితాత్వమేవ అనేది ఒకే దైవం. అందుకు మాతగా భావించిన, తండ్రిగా భావించిన ఆ తల్లిని, ఇది విషయం. అందుకే ఇక్కడ అవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమః ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః అని రెండు మంత్రములు కూడా స్త్రీలింగ శబ్దములు. ఆవ్యాధినిభ్య అన్ని వైపుల నుంచి అటాక్ చేసుకొట్టగలిగే వాళ్ళు ఎవరో వాళ్ళు ఆవ్యాధినిభ్య. ఆసమంతాప్తన అర్థం ఆ అంటే ఆ సంపూర్ణ వాచకం. వ్యాధినిభ్య అంటే వ్యధ చేసేవాళ్ళు, వ్యాధినిభ్య అంటే వ్యథ పడేటట్లుగా చేసేవాళ్ళు అని. అయితే అన్ని వైపుల నుంచి కొడుతున్నారు అని మాత్రమే కాదు, వివిధ్యంతిభ్యశ్చ రకరకాలుగా కొడుతున్నంత, అది విశేషం. అన్ని వైపుల నుంచి కొట్టడం ఒకటండి, అనేక రకాలుగా కొట్టడం ఒకటి. కత్తితో కొట్టడం, దుడ్డుకర్రతో కొట్టడం, కొరడతో కొట్టడం, లాగిపెట్టు కొట్టడం, ఎన్ని కొట్టులు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలుసు. ఈ బాధాకరమైన సాధనాలు అమ్మవారు ఎన్నో రకాలు రాక్షసుల మీద ఉపయోగించారు. ఆ ఉపయోగించిన గణాలే ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః. ఉగణాహ ఉగణాహ ఉగణములు అంటే అమ్మవారి సైన్యంలో కూడా రకరకాల స్థాయిలు ఉన్నాయి, లెవెల్స్. ముందు ఉండే సైన్యములు, ఆ తర్వాత మళ్ళీ సైన్యములు, ఇలాగా చెప్పబడుతూ అంటే సమర్థత అనుసరించి సేనల్ని విభజిస్తారు. అంటే అమ్మవారిలో సమర్థమైన సైన్యాలు, అసమర్థ సైన్యాలు ఉంటాయా? కాదు. అసమర్థులు తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడానికి ఒక లెవెల్, కొంచెం గట్టివాడిని కొట్టడానికి మరో లెవెల్, అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అమ్మవారు. అలా వచ్చినటువంటి సేనలు చాలా ఉంటాయి, వాటిని ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః అన్నారు. ఉత్కృష్ట గణములు ఉగణములు అని చెప్పబడేవి. అలా త్రిగుంహతిభ్యశ్చ అంటే ఉగ్రగణములు అని వర్ణించేవి. ఉత్కృష్ట గణములు, ఉగ్రగణములు అంటే మనం దేవతలను ఉపాసించేటప్పుడు ఉగ్రస్వరూపాలని, కృత్యలు మొదలైన వాటిని మనం ఉపాసిస్తాం. ప్రత్యంగిరా మొదలైన కృత్యలు ఉన్నాయి, వీళ్ళందరూ త్రిగుంహతిభ్యశ్చ అనే దానికి వస్తారు. ఇవి శ్రీ విద్యలో చెప్పబడ్డ స్వరూపములు కూడా. ప్రత్యంగిరా కృత్యలు చాలా చెప్పబడుతున్నాయి. ఈ ప్రత్యంగిరా మొదలైనవి శ్రీ విద్యోపాసకుడిని కాపాడేటువంటి త్రిగుంహతిభ్యశ్చవో నమః. వాడిని కాపాడడానికి వాడిని ఎవరెవరైతే బాధిస్తున్నారో వాళ్ళందరినీ కొడతాయి వెళ్ళి, అందుకు కృత్యలు అని చెప్పబడుతూ ఉంటాయి. లలితా శాస్త్రం చదివితే మీకు ఈ విషయం తెలుస్తుంది. ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్ళని బాధించే వారిని బాధించడానికి ప్రత్యంగిరా దేవత వెళుతుంది అని మీకు చెప్పబడుతుంటుంది లలితా శాస్త్రంలో. రుద్ర నమక మంత్రస్వరూపుడైన ఆ రుద్రునికి నమస్కారాలు అర్పణ చేసుకుంటూ రేపటి రోజున మిగిలినటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: స్వామికి నిశ్చలమైన దీపంలా ఉంటూ రెండు చేతులు దోయలించి ఆ స్థితిలోనే తలపై పెట్టుకుని శివశివా అన్నట్టండి ఒక్కసారి. తత శివశివేచ్చేవ వదన్ సురచితాంజలి అలక్షిత పరానందో మణిదీపైవా జ్వలత్. మణిదీపంలా ప్రకాశిస్తూ శివశివా అని అరిచేట. ఇదేమిటా అనుకున్నారు. ఆ పారవస్యం ఏమిటి, ఆ ధ్యానం ఏమిటి, మధ్యలో శివాని ఎలుగెత్తరవడమేంటి? ఆ వెంటనే ఒక్కసారి ఆదిశేషుకు భయం వేసిందిట. ఆ పాదాల దగ్గరున్నటువంటి కమలాదేవి కూడా తమ్ దృష్ట్వా కమలాదేవి భీతిమాప, ఆమె కూడా కొంచెం ఒక్కసారి బెదిరొచ్చింది, ఇదేమిటి నెలగా అని భయపడింది. గాని ఆ స్థితిలో ఉన్నవాడిని ఏం కదిలిస్తారు, చూస్తూ ఉన్నారు, ఆయన అనుగ్రహించవలసిందే. కొంతసేపటికి చక్రపాణి శనైశ్చక్త్వా దయానిధి తన యొక్క ఆనంద స్థితి నుంచి క్రమంగా మరలేట, నెమ్మదిగా కళ్ళు తెరిచేట ప్రసన్నంగా. ఆ తెరిచి ఎప్పుడైతే మామూలుగా కూర్చున్నాడో అప్పుడు బరువు తగ్గింది. అమ్మయ్యా అనుకున్నాడు ఈయన. అక్కడ తల్లి కూడా ఏమిటి స్వామి ఏం జరిగింది అని అప్పుడు ప్రశ్నించింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, శివానందామృతం దివ్యం పాయం పాయమశేషత. ఇంతవరకు నేను ఆ శివానందాన్ని పానం చేశాను, బాగా తాగి తాగి పరవశించిపోయాను ఇంతవరకు కూడా. అన్నీ విడిచిపెట్టి ఇంకోవైపు వెళ్ళలేదు నా మనస్సు. నాకు ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది. యోగ నిద్రలో ఉన్న నాకు ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యం కనబడగానే లేచి ఇలా కూర్చొని ధ్యాన స్థితిలో దాన్ని అనుభవించాను ఇంతసేపు కూడా. ఆ అనుభవం వల్ల నాకు బరువెక్కిపోయినయ్యా అన్నాడు. ఇప్పుడు కొంతసేపటికి ఆ స్థితి నుంచి ఈ వైకుంఠంలోకి వచ్చాను. నివృత్త భావే తద్భావాత్ బుద్ధ్వా పూర్వభరాన్విత భారస్య లాఘవాత్ తర్హి ఫణిరాట్ సాధునిశ్వసన్. ఇప్పుడు మళ్ళీ సామాన్యమై తేలిగ్గా మొయ్యడానికి తగ్గట్టుగా అయ్యాను. అనగానే అప్పుడు ఈయన అన్నాడు, స్వామి ఏం చూశారు మీరు, ఏంటి మీకు దర్శనమిచ్చింది, ఎందువల్ల శివశివ అన్నారు అంటే ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఆ యోగ నిద్రాస్థితిలో ఉన్న సమయంలోనే ఒక దివ్యమైనటువంటి భూమికిలోకి వెళ్ళాను అని చెప్తున్నాడు ఇక్కడ అని ముందు మీరిద్దరు ఆ బెరుకుమానియండి అన్నట్ట. అంటే వాళ్ళకి ఇంతసేపు ఆ స్వామి ఆ స్థితిలో ఉండడం ఒక ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యంతో కూడా బెదురు విడిచిపెట్టండి. శేష స్వంచ భయం ముంచ భీరు పద్మాననే ప్రియే. ఓ బేలా లక్ష్మి, నువ్వు కూడా ఆ భయాన్ని విడిచిపెట్టండి. జరిగింది చెప్తున్నాను. నేను కైలాస శిఖరానికి చేరుకున్నాను. అదే ఇక్కడ ఈయన ఇలాగే ఉంటూ ఉంటే కైలాసానికి వెళ్ళాడని ఎలా నమ్ముతాం అంటే, ఇది విష్ణువు మర్చిపోవద్దు. ఇక్కడున్నాడంటే అక్కడెక్కడ ఆబ్సెంట్ పడి వచ్చిందని కాదు అర్థం. ఇది వైకుంఠంలో లీలగా ఆయన యోగ నిద్రామూర్తిగా ఉంటే ఉండవచ్చు, గాని సర్వవ్యాపకుడు ఆయనకే ఉన్నదండి. ఆయన అవతారం ధరించి భూమి మీదకి వచ్చాడంటే వైకుంఠానికి తాళం పెట్టి వచ్చాడని అర్థం. అక్కడ ఆ రూపం అలాగే ఉంది, ఇక్కడ దీపం నుంచి దీపం వచ్చినట్టు వెళ్తాడు, ఆయనకేం పోయింది, సర్వవ్యాపకుడు. కనుకనే అయితే ఎంత సర్వవ్యాపకుడైనా అంతటా ఒకే హృదయం ఒకటే స్థితి ఆయనకు ఉంటుంది. అలాగా నేను కైలాసానికి వెళ్ళాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ కైలాసానికి వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుడు, కైలాస భూషణో దేవః తదా బాలేందు శేఖరః. కైలాసంలో అందం ఏంటండి, కైలాసంలో అందం ఏమిటి, అక్కడున్న శిఖరాలు ఇవా, కైలాసానికి అందం శివుడే ఒకటే మాట. అందుకు కైలాస భూషణో దేవః, కైలాసానికి అలంకారమైన పరమేశ్వరుడు బాలేందు శేఖర, ఆయన వద్దకు వెళ్ళాను. పైగా అనేక మంది దేవతల మధ్యలో ఉన్నటువంటి ఆయన నేను రావడాన్ని చూసి సింహాసనం మీద లేచి వచ్చాడు నా దగ్గరికి. ఆయన ఆహూయ నికటం మందం నయనాంచల సంజ్ఞయ, పైగా దగ్గరకు వచ్చి సైగ చేసేట, ఇలా రా నీతో మాట్లాడాలని ఏకాంతంగానికి తీసుకువెళ్ళేట శివుడు. పైగా ఆ తీసుకెళ్ళడం చూడండి, దత్తే హస్త మయా, దత్తే హస్తే మయా తస్మాత్ సముత్థాయ. ఆ చేతిలో చెయ్యుంచి తీసుకువెళ్ళి మాట్లాడుతున్నట్ట. విష్ణు వల్లభుడు కదండి వాళ్ళిద్దరికి అంత స్నేహం. చేతిలో చెయ్యుంచి చెప్తున్నట్ట ఏమనంటే, దేవదారు వనే దివ్యే వసంత మునీశ్వరాహ, దేవదారు వనంలో అనేక మంది మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారయ్యా, ఒక్కసారి వాళ్ళని పరీక్ష చేయాలని బుద్ధి పుట్టింది నాకు అన్నాడు. అంటే ఎవడెవడు ఏం చేస్తున్నాడు, వాడిని ఎలా పరీక్ష చేయాలి, పై తరగతిలోకి ఎలా ఉత్తీర్ణులను చేయాలి, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వైకుంఠంలో ఉన్నా కైలాసం ఉన్నా వాళ్ళ స్టడీ వాళ్ళకు ఉందన్నమాట. కనుక మన నిశ్చింతగా మన సాధన మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. కనుక వాళ్ళ యొక్క స్థితిని పరీక్షించాలన్న కోరిక పుట్టింది. నువ్వు వస్తావా, ఇద్దరం వెళదాం అన్నాడు. సరే నువ్వు పిలిస్తే ఎదుగురారు పదరడి అన్నాడు. ఎలా రావాలి అంటే, నేను రూపం మార్చుకుని వస్తాను, నువ్వు రూపం మార్చుకో, ఇద్దరం రూపం మార్చుకుందాం అన్నట్టు. ఇంతవరకు జటాజుటం, పైగా అటువైపు సర్పము త్రినేత్రము నీలకంఠము ఇవన్నీ ధరించిన వాడు వెంటనే రూపం మార్చుకున్నట్ట. ఎలాంటి రూపం అంటే ఒక అందమైన యవ్వనంతో కూడిన భిక్షుకు రూపాన్ని ధరించాడు. ఈయన్ని ఆది భిక్షుకుడు అంటారండి. ఆది భిక్షుకు రూపం ధరించాడు పరమేశ్వరుడు. ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఆ రూపంలో. సర్వాభరణ భూషిత, సర్పాభరణ భూషిత కాదు సర్వాభరణ భూషిత. చక్కడ అలంకారాలు కూడా బిచ్చగాడి కింద అలంకారాలు వచ్చాయి. ఇదొక అందం. సురాసిర రోత్న రోచిర్ నీరాజిత ప్రభు, పైగా దేవతల కిరీట మనుల చేత నీరాజనాలు అందుకునే శివుడు. పాదారవింద సంస్పృష్ట దివ్య మాణిక్య పాదుక సమృద్ధ చారుధవళ కౌపీనోద్భాసి విగ్రహ, అదొకటి అందం. ఒక తెల్లని గోచి కట్టుకున్నట్ట, అంటే భిక్షకుడు వటువులు ఎలాగుంటారో ఆ విధంగా కౌపీనధారి ఉన్నాడు. పైగా విశాలమైన వక్షస్థలం, దాని నుంచి యజ్ఞోపవీతం వేలాడుతూ ఉన్నదిట. మహాభుజ శిరోభద్ద భస్మధారా విరాజిత, మహాభుజములు రెండు వాటికి భస్మములు ధరించి ఉన్నాడు. పైగా చక్కగా రుద్రాక్షలవి ధరించి ఉన్నాడు. కేవలం ఒకటే ఆయుధం పట్టుకున్నాడండి, అది కూడా డమరుజ్వల, డమరకు మాత్రమే పట్టుకున్నాడు. త్రిశూలం ఏమీ లేవు, డమరకు మోగించడానికి పనికొస్తుందేమో, ఇది మాత్రం పట్టుకున్నాడు. సౌందర్య కలికావల్లి కంథరా పరిశోభిత అధరోష్ట దళోద్భాసి వక్ర పద్మస్మితాంకుర, అధరం ఒక పద్మంలా ఉంటే అందులోంచి కింజల్ కమల వలె చిరునవ్వు ప్రకాశిస్తూ ఉందిట. అలాంటి చిరునవ్వుతో ఉన్నటువంటి వాడు, చక్కటి కేశపాశం అంటే జడలైన అందంగా చక్కగా అలంకరించుకున్నాడు. జగన్మోహనాకృతి ధరించాడు, అంటే భిక్షుక రూపంలో ఉన్నా ఒక అందమైన ఆకృతి ఉన్నదిట. ఈ విధంగా ఒక చేత్తో డమరకం పట్టుకున్నా, ఇంకో చేత భిక్షాపత్ర కూడా పట్టుకున్నాడు మహానుభావుడు. ఈయన్ని మరి నువ్వో నీ వేషం నువ్వే అన్నట్టు, ఈయన మార్చుకున్నాడు, ఆయన్ని మా వేషం మార్చుకోమన్నాడు. అంటే నేను కూడా వేషం మార్చాలా? మార్చాలి. ఈయన మార్చాడండి. ఆ రూపం ఎంత అందంగా ఉందో చూడండి. నాది భిక్షక రూపం ధరించగానే ఈయన శివమోహిని రూపం ధరించాడు. ఈయన ఇప్పుడు ధరించిన మోహ రూపం శివమోహిని. మనకు జగన్మోహిని తెలుసు, అది అమృతం పంచేటప్పుడు చేశాడు. ఇది శివమోహిని. వెంటనే ఆయన ఈ పని, అందుకే అమ్మవారి దగ్గర కూర్చున్న శివుడు దూరంగా వచ్చి ఇంత మాట్లాడి ఇంత ఏర్పాట్లు చేశాడు. వెంటనే ఈయన ఆడరూపం ధరించాడు. ఇద్దరు క్షణమాత్రంలో దారుకావరానికి వెళ్లారు. ఈయన ధరించిన ఆ రూపం కూడా చూద్దాం. విన్యస్య కబరీ భారే భ్రమరీ పంక్తి సన్యభే వికచాని ప్రసూనాని తిమిరేశ్వ తారకాహ, నల్లని కేశపాసట, జడ వేసుకున్నటువంటి కేశపాసం, దానిపై చక్కగా తురిమినటువంటి పువ్వులున్నాయట. మోహిని కదా, అశేష జన మోహిని అరుణమాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. అయ్యా ఇది లలితమ్మది కదా ఇందన్నారా అంటే, అమ్మవారి చరిత్రలో ఏం చెప్పారంటే లలితాదేవి అవతారాల్లో జగన్మోహన్ అవతారం ఒకటి అని చెప్పారు. ఇక్కడ చూసుకోండి, ఇది తెలియాలంటే మళ్ళీ సౌందర్య లహరికి వెళితే హరిస్వామారాధ్య ప్రణత జన సౌర్భాగ్య జననీ పురా నారీభూత్వ పురదీపమపిక్షోభమనయత్ యా ఉమా సా స్వయం విష్ణు. ఇది పెద్ద రహస్యమైన మాట, కానీ సౌందర్య లహరి చెప్పినప్పుడు మీకు ఇక్కడ చెప్పినట్టు నాకు గుర్తుంది, నాకు గుర్తుంది కనుక మరి చెప్పను. సరే, మొత్తానికి ఆ నారాయణుల్లో అమ్మ లక్షణం ఉందండి. అయింది గనకనే శివుణ్ణి మోహింపజేయగలిగాడు, లేకపోతే అమ్మ తప్ప శివుణ్ణి ఏ ఒక్కరూ మోహింపజేయగలిగారు లేరు. మరి విష్ణు మోహింపజేశాడు అంటే ఆయన అమ్మ యొక్క స్వరూపమే. పుంరూప విష్ణు విగ్రహ అని బ్రహ్మాండ పురాణంలోని వాక్యం, పుంరూప విష్ణు విగ్రహ. అందుకు వెంటనే ఆ తగ్గ రూపం ధరించాడు మహానుభావుడు. ఆ ఒత్తైన జుట్టు మీద పువ్వులు ఎలా ఉన్నాయంటే చీకటి రాత్రిలో నక్షత్రాల్లో ఉన్నాయట. అంటే జుట్టంతా చీకట్లా నల్లగా ఉంటే పువ్వులు అలా మెరిసిపోతున్నాయి. లలాటఫలకే కాంతం అష్టమీ చంద్ర సన్నిభే, అష్టమీ చంద్రుడు వంటి లలాట అంట. వినగానే మీకు మరొకటి రావాలి, గుర్తు రావాలి, ఏంటి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత, అదే వర్ణన చేస్తున్నారు. అష్టమీ చంద్ర సన్నిభే లలాటఫలకే కాంతం తిలకంచల సద్వృత్తం జగన్మోహన కారణం, దానిపై అద్భుతమైన కస్తూరి తిలకాన్ని ధరించి ఉన్నాడు. చక్కని చేలాంచలం, మంచి చీరటండి, అది కూడా సవరించుకుంటున్నట్ట పయ్యదని. ఆ సవరించుకుంటున్నాడు కాదు, సవరించుకుంటోంది జగన్మోహన్. పాణి పద్మ ధృతోద్భాసి పుల్ల కల్హార శోభితం, చేతిలో ఒక అందమైనటువంటి కమలాన్ని పట్టుకుని మువ్వలతో మోగుతున్నటువంటి పట్టీలు మేఖల అంటే వడ్డాణం ధరించి స్వామివారికి ఒక్కసారి రూపం చూపించుకుని సాధు సాధు అన్నట్టే శివుడు. చాలా బాగుందని ఇద్దరు బయలుదేరారు. కామారి సోపి మాం తత్ర సమాయాతో ధృతాదర, ఇలాగ కామారి నన్ను తీసుకువెళ్ళాడయ్యా అన్నారు. కామారి అన్న మాటలో ఎంత చక్కగా భావముందో అర్థం చేసుకోవాల్సింది. ముని సమ్మోహనైర్యుక్తాం దృష్ట్వా భ్రూ విభ్రమైశుభై. ఈ విధంగా మేము అక్కడ చేరుకున్నాం దారుకావనంలో. ఆ దారుకావనంలోకి చేరినప్పుడు ఈయన ప్రతి ఆశ్రమం కుటీరం ముందు ఉండి మోగిస్తున్నట్టు కాలింగ్ బెల్లు, ఏంటి డమరుకం, అది మోగించడం మొదలుపెట్టాడు. భూయో డమరుకం తత్రా నాదయన్ ముదితానహ. అది మోగించగానే ఆ ఇంటి గృహిణులందరూ వచ్చేట ఎవరొచ్చారా అని భిక్ష అడుక్కోవడానికి అదొకటి, చేతిలో పాత్ర ఉన్నది, ప్రక్కన ఆవిడున్నది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ సమ్మోహనాకృతిని చూడగానే తమని తాము మైమరిచిపోయారు. ఈ మునిపత్నులందరూ కూడాను ఆయా కుటీరముల నుంచి వచ్చి తమని తాము మరిచిపోయారు. ఈయనకి భిక్ష వెయ్యాలన్న విషయం కూడా వాళ్ళకి స్ఫురించలేదు, తమను తాము మరిచిపోయారు. ఆ శివుడు వీళ్ళు వెయ్యలేదు ఎప్పుడో కదిలి పక్క ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు వెయ్యకూడదని కాదు, వెయ్యడం కూడా మర్చిపోయారు ఎప్పుడో. ఈయన అటు పక్క వెళ్ళగానే ఆయన వెంట వీళ్ళు ఇలా వెళ్ళడం మొదలెట్టారు. మొత్తానికి చివరికి మిగిలిన దృశ్యం ఏంటయ్యా అంటే ఈ శివుడి వెంట మునికాంతులందరూ వెళుతూ ఉన్నారు, ఆయన తిరుగుతాడు. ఆ వెళుతున్నప్పుడు తీరుని వర్ణిస్తున్నారండి. ఇది మనకు సరిగ్గా భాగవతంలో మునిపత్నులు కృష్ణుని దగ్గర వెళ్ళిన సన్నివేశంతో పోల్చుకోవచ్చు. రెండు ఒకే తత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఇందులో ఒక అపురూపమైనటువంటి తాత్విక సాధనాపరమైన అంతరార్థం ఉన్నది, అది తర్వాత విప్పి చెప్తారు. మొత్తానికి వీళ్ళందరూ ఆ కాంతలందరూ వెళుతున్నారు. అంటున్న కాంతల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నట్ట. ఏమనంటే కొంతమంది, ఆ ఏమి నవ్వయ్యా, ఆ నవ్వు చూస్తే చాలు మమ్మల్ని మేము మర్చిపోతున్నాం. ఇంకొక ఆమందిట, ఇదిగో నా ప్రాణాలన్నీ లాక్కుపోతున్నాడు ఆయన, ఒక్కసారి మళ్ళీ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంటే నా నుంచి లాక్కొని లోపలికి వెళ్ళిన ప్రాణాలు మళ్ళీ నాలోకి వస్తాయన్నది. ఈ మాటలోని అంతరార్థం చేయండి, తిరిగి ఆయన వచ్చి పట్టుకోవాలని తపన్ని అలా చెప్తున్నది. ఒక ఆమె ఆ పరమేశ్వరుని చూస్తూ కంకణాలు పెట్టుకుంటున్న ఆమె ఆ శివుణ్ణి చూడగానే పెట్టుకోవడం మర్చిపోయి జార విడిచింది, కింద పడిపోయాడు. వెంటనే చూసి శివుణ్ణి, వీలరా నీ వల్ల ఈ కంకణం పడిపోయింది కనుక నువ్వే తీసి నాకు ఇవ్వన్నది. అంటే అర్థమేంటి, ఆయన దగ్గరికి రావాలి, అది తీయాలి, అప్పుడు చూడాలి, అది అనే తీరు ఇదంతా కూడా. ఆయన అక్కడ నిలబట్టాలి, చూడాలి. ఇలాగ ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. పైగా కొంతమంది ఆ శివుణ్ణి చూస్తూ ఇన్ని పువ్వులు పట్టుకొచ్చారు. ఆయన చూడగానే పువ్వులు పాదాల మీద వెయ్యాలనిపించింది అండి, దూరం నుంచి చూస్తూనే పట్టుకుని వచ్చారు ఆ పరమేశ్వరి దగ్గరికి. ఆ సుందరాకృతిగా ఉన్న స్వామి వెళుతూ ఉంటే ఆ చేత్తో పట్టుకున్న పువ్వులు పాదాల మీద వేయడం మర్చిపోయి అలా వదిలేశారట, అవి వాడిపోయి కింద పడ్డాట. అంత తాజాగా తెచ్చిన పువ్వులు ఎందుకు వాడిపోయాయి అంటే వీళ్ళల్లో కలుగుతున్నటువంటి తాపానికి అవి వాడిపోయాయి. అక్కడ ఎంత విషయం చెప్పారు. అంతేకాదు, ఒక ఆమె భిక్షానికి వచ్చాడని బియ్యం చేత్తో పట్టుకొచ్చి తినండి, కానీ ఆమెలో ఉన్నటువంటి విరహతాపం వల్ల అది చేతిలోనే ఉడికిపోయేట. అది ఏమిటా వర్ణన చూడండి, ఎందుకు అలా చేస్తున్నా అంటే ఆ పరమేశ్వరుడు వాళ్ళకు కలిగించినటువంటి మోహం ఉన్నదే. ఈ మోహం ఉత్కృష్టం, ఈశ్వరునికి సంబంధించినటువంటి మోహము. అందుకే వీళ్ళు ఒకవైపు ఈ భావమంతా పరమేశ్వర కామన, పరమేశ్వర మోహం. ఇలా వీళ్ళందరూ కూడా ప్రేరితులై వెనక్కి వెళ్ళిపోతున్నారు. పైగా ఇంకొక ఆమందిట, ఏంటి మా ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళి అడుగుతావు, నువ్వు మా ఇంట్లోకి రా, ఏ భిక్ష కావాలన్నా నా ఇంట్లో ఉన్నాయి, నీకు ఇస్తాను, ఇంకెక్కడికి వెళ్ళకి, ఇక్కడే ఉన్నది. ఈ మాటలన్నీ కూడా ఏ ఆర్తిని చెప్తున్నాయో మనకు తెలియదు. భిక్షాస్తి తుభ్యం దాతవ్య మద్గృహే మహతీ ప్రభో నయాతవ్యం ప్రతి గృహం ఇచ్చేనం కాచిదబ్రవీత్. నువ్వు ఇంటింటికి తిరిగి వెళ్ళి అడక్కయ్యా మా ఇంటి దగ్గర అని ఒక ఆమె ఇలా రకరకాలుగా పలుకుతూ ఉన్నారు వీరందరూ కూడా. ఇదంతా చూసి అక్కడ మునులు, ఇదేమిటి బిచ్చగాడు మొత్తం మునికాంతలందరినీ ఇలా తీసుకుపోతున్నాడు అనుకున్నట్ట. కొంతమంది మునులు బయటకు వచ్చేట, వచ్చేటప్పటికల్లా ఆవిడ కనబడింది. ఎవరు? ఆ మోహిని. వెంటనే వాళ్ళు మైమరచి ఆవిడ వెంట వెళ్ళడం మొదలెట్టారు. ఇక్కడ మునికాంతలందరినీ ఈయన మోహింపజేస్తే మునులందరినీ ఈయన మోహింపజేస్తున్నాడు. కొందరున్నారండి ఘటికులు, మంచి నిగ్రహ సంపన్నులో లేదా పెద్దవాళ్ళు, వీళ్ళందరూ చూసి ఇదేమిటి మొత్తం మన ఆశ్రమంలో దారు కావడం, వాళ్ళందరూ ఇలాగా దారులు తప్పితే ఎలాగా, ఈ మునులందరూ ఎలా కనబడుతున్నారంటే ఒక్కడిలో తపో లక్షణం ఇప్పుడు మిగలలేదుట. కేవలం ఏం మిగిలిందంటే యజ్ఞోపవీతాలు మాత్రమే మిగిలాయి అన్నాడు. ఇక్కడ అంటే తపస్సుకు కావలసిన నిగ్రహము మొదలైనవన్నీ కనబడట్లేదు, యజ్ఞోపవీతములు మాత్రమే మిగిలాయి అనే మాటని ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ మాట చెప్పడంలో కూడా అందాన్ని మనం పరిశీలించినట్లయితే వారు ఆ విష్ణు మోహంలో వాళ్ళందరూ కూడా ఆ విధంగా వెళ్ళారు. ఒకటి శాంభవీ మాయ, ఇంకొకటి వైష్ణవీ మాయ. ఈ విధంగా దర్శయంత్యః ఆదత్వా నైవ గంతవ్యం పదాది పదంత్వయా ఇతి తమ్ముదితః కశ్చిద్ రురోధ తరుణీ జనః. పైగా ఇక్కడ స్వామి నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు సుమాన్ ఒక ఆమె కూర్చుండిపోయింది వెళుతున్న స్వామి వద్ద. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తపని దర్శింపజేస్తూ ఉండగా వీరు మిగిలినటువంటి పెద్దలు తపోధనులు నిగ్రహ సంపన్నులు ఏమన్నారంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో మోహింపజేస్తున్నారు. అందులో ముఖ్యంగా వీడున్నాడే ఎవరు భిక్షాకృతి ధరించి వచ్చిన వాడు, ఒక చేత్తో కపాలం పట్టుకున్నాడు ఇంకో చేత డమరకం పట్టుకొచ్చాడు. ఇదేం భిక్ష? పైగా ఒంటి నిండా అలంకారాలతో భిక్షాకృతికి ఏమిటండి ఇది? కనుక ఇతడెవడు కాపాలికాకృతి కోసం ప్రాప్య నిర్భయమాశ్రమాన్, నిర్భయంగా మన ఆశ్రమంలోకి వస్తాడా? మన యొక్క సాధ్వీ స్వరూపాలైనటువంటి మునికాంతలకి పాతివృత్య భంగం చేస్తాడా అని శాపాలు ఇవ్వబోయేట నీళ్లు మంత్రించి. చిత్రం ఏంటంటే వాళ్ళ విసిరిన నీళ్లని వెనక్కొచ్చు కొట్టేట. ఇక్కడ పనిచేయలే, ఆశ్చర్యపోయారు. అంటే మన శాపశక్తి కూడా ఇంటి దగ్గర పనిచేయట్లేదే, మరేం చేయాలి? అభిచార హోమం చేద్దామని అందరూ సంకల్పించుకున్నారు. ఆ పెద్దవాళ్ళందరూ కలిసి అభిచార హోమములు, అభిచార హోమం అంటే శత్రునాశనం కోసం వినియోగించే హోమములు. ఇవి అధర్వణ వేద జనితములు. ఇవి కూడా వేదం ఎందుకు చెప్పిందంటే లోక కంటకలైన శత్రువులను నిర్మూలించడం కోసం వేదం ఇచ్చిన ఆయుధాలు. అందుకు మహర్షుల వద్ద ఈ ఆయుధాలు కూడా ఉంటాయి. వాళ్ళ తపశక్తితోని వేదశక్తితోనే దేన్నైనా ఎదుర్కోవాలి. అందుకని వాళ్ళు కత్తులు కటాలు పట్టుకుని మాటిమాటికి యుద్ధానికి వెళ్ళరు కదా. వాళ్ళ మంత్రశక్తితోనే ఏదైనా సాధించాలి. కనుక అభిచార ప్రక్రియలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈయన మీద చేయబోయట, అభిచారం చేయబోయారు. ఎవరి మీద? శివుడి మీద. అభిచారం కోసం వెంటనే రగిల్చారు. నిధాయ పావకంతేషు మహాజ్వాలా సమన్వితం, అద్భుతమైనటువంటి ఒక జ్వాలనందులో రగిల్చి వివిధములైన ఆ అభిచార హోమానికి అవసరమైన ద్రవ్యములందులో కృతం చేశాట. పైగా ఇందులో సంకల్పం చెప్పుకున్నారు. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఈ ఎదురుగా కనబడుతున్న వాడి నాశనం కోసం సంకల్పం అండి ఆయనకిట. ఇక్కడ చెప్తున్నాడు సనత్కుమారుడు, నిర్మలం శివముద్దిశ్య సర్వదోష వినాశనం అభిచారేణ తే చక్రుహు అభిచారాన్ తపోధనాః. తపోధనులైన వారు నిర్మలుడు శుద్ధుడు సర్వదోష నాశకుడు అయిన పరమేశ్వరుని ఉద్దేశించి చేశారయ్యా అభిచారాన్ని. ఈ అభిచారం చేయగా మొట్టమొదటిగా వారు చేసిన మంత్రశక్తి ప్రభావం చేత అగ్నిహోత్రం నుంచి శత్రువుని సంహరించగల ఒక భయంకరమైన పులి బయటకు వచ్చింది రండి. తీవ్రమైనటువంటి వ్యాఘ్రం ఒకటి బయటకు వచ్చింది. ప్రబభూవ అతివేగేన వ్యాఘ్ర తస్మాద్ధవిర్భుజ. తీవ్రమైన పులి అది. పైగా ఎలా వచ్చిందంటే అగ్నిజ్వాలలు వెదజల్లుతున్నటువంటి పులి ఇలా గుండ్రంగా తిరిగి తర్వాత ఆయన మీదకు వచ్చింది. జ్వాలాచక్రైరివోచ్చండై స్పృష్టో నేత్రై సముద్భట. అంతేగా దాని కళ్ళ నుంచి కూడా అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఎలా ఉన్నది అంటే పెద్ద అరిచిందిట, పులి గర్జించింది. ఆ గర్జనకి దిక్కులు బద్దలవుతున్నట్టుగా అనిపించారు. ఆయన భయంకరమైన ప్రళయకాల సమాన గర్జనలు చేస్తూ దళయంతమేవోన్నాది దిశ సర్వా, సర్వదిక్కుల్ని చీల్చివేస్తోందా అన్నట్టుగా గర్జనలు చేస్తూ పరమేశ్వరుడు మీదకు దుమికిందది. ఆ దుమికొస్తున్న పులిని శివుడు ఆగి చూసి మందస్మిత చిరునవ్వుతో పట్టుకున్నట్టని చేత్తం పట్టుకుని గోటి కొనలతో దాన్ని పట్టెట్టే, అటుకొన ఇటుకొన పట్టుకు దులుపు దులుపెట్టంటే, ఆ దులుపు దులుపుగానే దానిలో ఉన్న ఎముకలు మాంసం అన్ని చిందరవందరగా పడిపోయి చర్మం మాత్రం మిగిలిందిట. ఆ చర్మాన్ని ఒక దులుపు దులుపు చుట్టుకున్నట్టు నడుముకి చెరున. వ్యాఘ్ర చర్మధరుడయ్యాడు పరమేశ్వరుడు ఇక్కడ. ఆ చర్మాన్ని మాత్రమే తీసి దులిపి కట్టుకున్నాడు ఇక్కడ. ఆడ తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటని. మరికొన్ని మంత్రములతో హోమం చేయమని చేశారు ఇక్కడ. పరిధాయ తదాక్షిప్తాం త్వచం పట్టాంశుకత్విషం అంబరాణాం సదివ్యానాం ఉచితోపి తథాభవౌ తతశ్చ వన్యేరుద్భూతో భోగీ. ఒక భయంకరమైన సర్పం, నల్లని సర్పం ఒకటి వచ్చిందిట. అది మామూలు సర్పం కాదు, ఇది హోమం వల్ల పుట్టినటువంటి ఒక భయంకరమైన సర్పం. దాని చుట్టూ కొన్ని భూతములు దానికి భక్తులుగా కొలుచుకుంటున్నాయి. భూతనిషేవిత భోగి, పైగా దుర్వార విషదీత దీప్తాగ్ని జ్వల నేత్ర ఫణామణి. ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలంటే నటరాజ విగ్రహం దగ్గర పెట్టుకు చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు దర్శనం అవుతోంది నటరాజ విగ్రహం. ఆ సర్పం వెళ్ళిందిట, పైగా నేత్రాలు మెరిసిపోతున్నాయి. నేత్రాల నుంచి అగ్నిజ్వాలలు వెజ్జల్లబడుతున్నాయి, నోటి నుంచి విషజ్వాలలు వెజ్జల్లబడుతున్నాయి. తమఃపుంజ సమో భీమో ముక్త దుస్సహ భూత్కృతి, భయంకరమైన బుసలు కొడుతూ చీకటి ముద్దయా అన్నట్లుగా వేగానాభిముఖం శివుని వైపు మహావేగంతో వస్తుందిట. వెంటనే ఆ స్వామి దాన్ని చేత్తో పట్టుకుని కంకణంలా చుట్టుకున్నట్టండి. ఇక్కడ ఇప్పటికీ నటరాజు విగ్రహం మీరు చూస్తే ఆ చేతి నుంచి సర్పం ఉంటుంది అది. దాన్ని చక్కగా ఆకరోత్ కంకణం దేవః కరే కళ్యాణ లక్షణి, కళ్యాణ కంకణం కట్టుకుంటారు దీక్షా కంకణం లాగా దాన్ని చక్కగా చుట్టేసట్ట. ఆయన చేతికి వెళ్ళగానే బుసల్లో ఏమీ లేదు, ఒదిగిపోయి అణగిపోయిందండి ఆ సర్పం. చూసి మళ్ళీ నవ్వుతున్నట్టు ఏమంటారని మళ్ళీ మూడో ప్రయోగం చేస్తున్నారు. భక్తానా ప్యసవుతేష మోహ ఛత్రవకారిణ మునీనాం పురతో రూపం కారుణ్యాదాదే ఆదదే స్వకం. అప్పుడు వాళ్ళు వెంటనే స్వామిపై మరొక ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో ఒక భయంకరమైన భూతం వచ్చిందిట. ఇది ఒక భూతం. భూతము అనగానే ఒక శక్తి విశేషం, అంతేగాని భూత ప్రేత పిశాచాలంటే ఇది కాదు. ఇది ఈ భూతం ఎలా తయారైందంటే అగ్ని వంటి నేత్రములతో ఉన్నది, గుజ్జు పొట్టి రూపం కురచ రూపంతో ఉన్నది, పెద్ద ముఖం, పైగా భయంకరమైన కోరలు వీటితో ప్రకాశిస్తున్నది, అనేకమైన పాములు చుట్టుకుని ఉన్నది అది, పైగా భీతి లేకుండా వచ్చిందిట, నోరు తెరచుకుని వచ్చిందిట పరమేశ్వరుడి వైపు. ఆ వచ్చినటువంటి అతన్ని చూసి స్వామి కాలితో దగ్గరికి లాగి పాదం పెట్టి తొక్కుపెట్టాడు. కుడి పాదంతో ఆ భూతాన్ని తొక్కుపెట్టాడు. చూడండి నటరాజు విగ్రహంలో కింద ఉంటుంది అది, దాన్ని తొక్కుపెట్టట. అంత భయంకరమైన భూతం ఒదిగిపోయి ఏమీ చెయ్యలేక గజగజలాడలేదు కూడా, ఒదిగిపోయిందంతే. దాన్ని తొక్కుపెట్టాడు. దీనితో ఇంక లాభం లేదని ఇన్ని మంత్రములతో కూడినటువంటి అగ్నిని తీసి స్వామి మీద ప్రయోగించట. ఏది ఆ హోమాగ్నినే తీసివేశారు. దాని నిండా సర్వ మంత్రమయమై సర్వ భయంకరమైన అభిచార శక్తులు ఉన్నాయి. ఇది దగ్ధం చేయగలదు దేన్నైనా. అలాంటి అగ్నిని తమేవ ముముచుర్వన్యం వేగా తస్యోపరిక్రుధ, మహాకోపంగా ప్రయోగించగానే ఆ వేగంగా వస్తున్న అగ్ని ఒక చక్రంలా కనబడింది దానికి. సోపి వేగాత్ సమాయాంతం జ్వాలాచక్ర సమన్వితం లీల ఏవ సమాదాయ, దాన్ని చక్కగా ఎడంచేత్తో పట్టుకున్నట్ట. ఆ ఎడంచేత్తో పట్టుకుని దాన్ని అప్పుడు తిప్పడం మొదలుపెట్టాడు చక్కగా. ఇప్పుడు చూడండి, కుడి చేత్తో ముందే పట్టుకొచ్చాడు మోదించుకుంటూ, ఏమిటి డమరుకం. ఈ చేత్తో పట్టుకున్నాడు అగ్ని, పులి కాస్త చర్మాంబరం అయిపోయింది, భూతాన్ని కింద తొక్కేశాడు, సర్పాన్ని ఈ కంకణంగా చుట్టేశాడు. ఈ పరిస్థితిలో ఉన్నది అప్పుడు ఏం చేశారంటే, ఇంకేం చేస్తారు, అగ్ని ఇప్పుడు వెళ్ళిపోయింది అక్కడికి, మంత్రాలు చదవడం మొదలెట్టారు. కొన్ని మంత్రాలు చదవచ్చు కదా, ఆ మంత్రాలు చదవడం మొదలు పెట్టగానే ఈ మంత్రములన్నీ కలిసి ఆయన మీదకి వచ్చాట. అక్షరశక్తులు వీటన్నిటినీ కలిసి ఒక మొబ్బలా చేసి కాళ్ళకు తొడుక్కున్నట్ట, రెండు కాళ్ళకి. చూడండి ఎంత అద్భుతమైన, అంటే మొబ్బలు మోగుతున్నాయి వేద మంత్రములన్నీ. ఇందులో అన్ని అంతరార్థాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ మూర్తి ఈ విధంగా అయినదో అప్పుడు వారికి వీడు కేవలం బిచ్చగాడు కాదు, ఎవడో చూపించదలుచుకున్నాడు ఇప్పుడండి. ఈ రూపం ఎప్పుడైతే అయిందో అప్పుడు తొక్కి ఉంచాడు కదా రాక్షడి మీద, రెండు పాదాలు వాడి మీద వేశాడు, ఇప్పుడు కుడి పాదం మాత్రమే వాడి మీద ఉంచి ఎడమ పాదం ఎత్తేట స్వామి. ఈ స్వరూపాన్ని దర్శిస్తే చాలు, ఇదొక్కడి మనస్సులో మిగిలిపోతే చాలండి. ఎప్పుడు మరణ పర్యంతం ఒక్క మూర్తి మిగిలిపోతే చాలు. మరణ సమయంలో ఈ మూర్తిని తలంచుకుంటే చాలు. ఈ మూర్తి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వ నిర్మాణ విశ్వ నిర్వహణ చేసేటటువంటి విశ్వేశ్వరుని యొక్క సమగ్ర తత్వానికి సాకారము. అంత దివ్యమైన మూర్తిది. ఈ కథలో అన్ని అంతరార్థములు ఉన్నాయి. అప్పుడేమైంది, రాక్షసుడు కేవలం కుడిపాదం కింద ఉన్నాడు, ఎడమ పాదం ఎత్తి ముందుకి అలా జరిపి కొంచెం వంచెట్ట, వంచి అప్పుడు చూపించట తానేమిటో. ఆ చూస్తున్న మునులకు ఇప్పుడు అర్థమైంది, అంతవరకు ముడిచిపెట్టినటువంటి ఆ కొద్దిపాటి జుట్టు ఇప్పుడు ఎలా కనబడిందంటే, తే తస్య కుంతల కాంతాహ బబూహు పింగళాహ జటాహ, అవి గోరోజన వర్ణంతో లేత ఎర్రని ఎరుపు రంగు కలిగిన జటాజూటంగా కనబడం మొదలుపెట్టింది. ఆ జటాజూటపై చంద్రలేఖ గోచరించింది. ఆడు తర్వాత లలాటంపై మూడవ కన్ను కూడా గోచరించింది. కాలం కంఠే, కంఠంలో నీలం కనబడింది. అప్పుడు అర్థమైంది ఆ ఋషులకి, వచ్చిన వాడు సాక్షాత్తు శివుడని రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అప్పుడు పరమేశ్వరుడు పాదాన్ని కదిపెట్టాడు ఒక్కసారి. ఆ కదపగానే ఆ మొబ్బలు మృగై పరమేశ్వరుడు నర్తన ప్రారంభమైంది. అక్కడ ఇంత నర్తన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ రాక్షసుడు కాలి కింద నుంచి కదలకుండా జాగ్రత్తగా చూశాడు అక్కడ వాడిని. అలా సవుడు ఎప్పుడైతే నాట్యం చేశాడో పాదాన్ని ముందుకు తెచ్చి, ఒక్కసారి ఆశ్చర్యచకితులైనటువంటి ఆ మునులు భయంతో కదిలిపోయారట. అలా తాండవం చేశాడు. ఆయనకు ఉత్సాహం వస్తే ఎవరండి నిలవగలరు? తస్య తాండవ వేగేన మహతా మునయస్తత మోహిత క్షణమాత్రేణ నిపేతు పృథివీతలే. వెంటనే వారందరూ భూమి మీద పడిపోయారట. అంతేకాకుండా ఆయన చేస్తున్న నాట్యానికి ఆ దేవదారు వనంలో ఉన్న చెట్లు మూలములు కదిలి మొత్తం కంపమైందట ఒక్కసారి. ఆ సమయంలో విష్ణువు, అంతవరకు స్త్రీ రూపం ధరించి చూస్తున్న విష్ణువు హఠాత్తుగా శివుడి రూపం ధరించి గిర్రమని తిరిగట్ట ఒకసారి. తిరగడం కూడా వర్ణిస్తున్నారని ఇక్కడ ఆ వర్ణన. స్వాభావికం వపుర్దివ్యం సంప్రాప్త స్తదనుజ్ఞయ. ఎప్పుడు ఆ స్వరూపంలో ఒక్కసారి తాను గుండ్రంగా తిరగగానే, ఆ సమయంలో తిరిగి నిలబడి ఉగ్రంగా చూడగానే నారాయణుడు, అంతవరకు స్త్రీ రూపంగా విలాసంగా ఉన్నవాడు, ఒక్కసారి బెదిరి పక్కకొచ్చాట. వచ్చి స్వామిని చూశాడు. చూడగానే అప్పుడు ఈ సత్వ కంకణాన్ని ఇలా తెచ్చాడే, అది తెచ్చి ఏం భయపడకన్నట్టు ఇలా చూపించేటండి ఆ స్వరూపం. అభీతిని చూపించేట ఇక్కడ. ఈ అభీతిని చూపించి ఇంకా నాట్యం చేయడం మొదలు పెడుతున్నాడు. నాట్యం చేయడం మొదలు పెడుతున్నాను, వచ్చి చూసుకో అని సంకల్పించేట. సంకల్పించగానే కైలాసంలో ఉన్న పార్వతి అక్కడ ప్రత్యక్షమైంది ఒక్కసారి. ఎందుకంటే ఆవిడ రాకపోతే ఈయనకి ఉత్సాహం మూడు రాదని చెప్పుకున్నాం కదా, కనుక ఆవిడ్ని స్మరించగానే వచ్చాడు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మూర్తి మొత్తం వచ్చిందా లేదా? అభయం ఎలా పెట్టాడో చూడండి. ఆ వర్ణన దేవదారు వనంలో స్వామి చేసినటువంటిది. పాణినా మమ తాం భీతిం ఫణికంకణ శోభిన తాదృశీం సమయం వేగాత్ పార్వతీ చింతితాగత. ఆయన చింతన చేయగానే తల్లొచ్చింది. తశ్యాం గిరీంద్ర కన్యాయాం ఆగతాయాం తదంతికం. ఎప్పుడైతే తల్లి ఆ గిరిజ వచ్చినదో వెంటనే పుష్పవృష్టి తతం ప్రీత్యా ససృజు త్రిదవౌక సహా. వెంటనే దేవతలందరూ కుసుమవృష్టి కురిపించడం మొదలుపెట్టారు. అప్పుడు ఇంకా విష్ణువు కాంతారూపం పరిత్యజ్య తన స్త్రీ రూపాన్ని, ఎందుకంటే అసలు కాంత వచ్చి ఎప్పుడైతే నిలబడిందో, ఈయన తన కాంతారూపం పరిత్యజ్య విడిచిపెట్టి చక్కగా మృదంగం పట్టుకున్నట్టండి. ఈ నాట్యానికి తగ్గట్టుగా మృదంగం పట్టుకుని విష్ణు సాంద్ర మృదంగ వాదన పటుహు, ఆయన మృదంగం పట్టుకున్నాడు. దేవతలందరూ ఆనంద పరవశులై కుసుమృష్టి కురిపిస్తూ ఉండగా అప్పుడు ఆ తల్లి విష్ణువుని చూసి అందిట, నీ స్త్రీ వేషం చాలా బాగుందోయ్ అందిట. చూడండి, సాదేవీ జగతాం మాత పుల్ల పద్మ సమానన సాధు సాద్విత మాం దృష్ట్వా. నన్ను చూసి ఇలా అన్నది, నన్ను చూసి ఎందుకన్నాడు? ఇదంతా విష్ణువు చెప్తున్నా కదా, మర్చిపోవద్దు ఎక్కడున్నామో. ఈ నాట్యం మత్తులో పడిపోయి సాధు సాధు చాలా బాగుంది అన్నది. అచ్చన్న అలాగే వేషం వేశాం, బాగున్నది అనగానే ఇంకా స్వామి ఇప్పుడు ఆ నాట్యాన్ని చేయడం మొదలు పెడుతున్న దృశ్యాన్ని చూపిస్తున్నారు. శోభమానస్తత సోయం దేవ కారుణ్య విగ్రహ దిగంత సంతతాసక్త లోల పింగ జటాధర. ఆయన నాట్యం చేసినప్పుడు ఆ జటలు ఆ దిగంతాల వరకు విస్తరంగా పరచుకుంటున్నాయి, పైకి కిందకి వెళుతున్నాయి. సాంఝరాగ రేఖ లట్లు జడలు వెలిగేనప్పుడు పావకేనల సద్భాస శోభమాన కరాంబుజ ఉత్కూల కరుణాపూర భగదుజ్వల లోచన పూరయన్ కకుభ సర్వాస్తారై డామరజై రవై కాలాంత సహసోద్భూత నిఘాత పరిబంధిభి సమాశ్రితాష్ట దిగ్భాగై సర్వైర్లోకై ధృతాదరై వంజమాన పదాంబోజ సింజానమణి నూపుర పార్శ్వస్థాయాశ్చ పార్వత్య భయముత్పాదయన్ మహత్ పాణినాత సముద్భాస ఫణికంకన శోభిన ఉచ్చైర్భ్రమణ వేగేన లసద్వ్యఘ్రాదినాంబర జగన్మూర్తి తదా శంభు తాండవం కర్తుముజ్జత. భ్రమణ వేగేన గుండ్రంగా తిరిగి ఆయన నాట్యం చేయగానే ఆ తిరుగులాటకు ఒక్కసారి దిక్కులు కంపించేట. ఆ విధంగా ఆయన తాండవం చేస్తున్నాడు. ఆడెం తాండవము ఆడెం తాండవమర్భటీ పటక లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబరముల్ల సిల్ల గరళ గ్రీవుండు జూటాటవీ క్రోడా ఘాట కఠోర కోటర కుటీ కోటీ లుట చిందు వీచి డోల పటలీ పరిస్ఫుట పరిస్ఫీత ధ్వని ప్రౌఢిమన్. ఎంత అద్భుతమైన నాట్యం వర్ణించారండి శ్రీనాథ మహాకవి. జూటాటవీ క్రోడా ఘాట కఠోర కోటర కుటీ కోటీ లుట చిందు వీచి డోలా పటలి పరిస్ఫుట పరిస్ఫీత ధ్వని ప్రౌఢిమన్. ఆడిన్ తాండవము అర్భటీ పటహ లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబర ముల్ల సిల్ల గరళ గ్రీవుండు వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి సూలికిన్ శిఖరిజా ముఖ పద్మ యూఖ మాలికిన్ బాల శశాంక మౌలికి కపర్దికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మన మునిముక్ష మనస్సరసీరుహాళికిన్ వలిన భక్తి మృత్యదనవారిత తాండవ కేళికిన్. ఆ దివ్యమైనటువంటి ఆ తాండవం చేస్తూ ఉండగా ఆ తాండవ రసాన్ని పానం చేస్తూ ఆ పార్వతీదేవి పరవశురాలైనది, తతశ్చ మోహితాత్మాన సర్వేతే ముని పుంగవాహ, ఎప్పుడైతే కరుణ చూపించాడో వెంటనే పడిపోయిన మునులు లేవగలిగి శివా శంకరా దేవా అని కీర్తించడం మొదలుపెట్టారు. వారు అహంకారములన్నీ అణగి ఆ స్వామి యొక్క నాట్యాన్ని చూస్తూ, పైగా వాళ్ళు చూడడానికి అనువైన జ్ఞాన దృష్టిని దదౌ, స్వామి ఆ దృష్టినిచ్చట, లేకపోతే చూడలేవాళ్ళు. వాళ్ళందరికీ జ్ఞాన దృష్టినిచ్చి వచ్చిన దేవతలకు కూడా దృష్టినిచ్చాడు. ఎందుకంటే దేవతలకు కూడా శివతాండవం చూడగలిగే యోగం లేదు, ఇనిస్తే గాని ఆ యోగ దృష్టిని జ్ఞాన దృష్టిం దదవు సోపి తేషాం తాండవ దర్శిని. అది ఇవ్వగానే వారందరూ కూడాను ఆ దివ్యమైనటువంటి తాండవాన్ని చూస్తున్నారు. ఆ పైకెత్తిన ఎడమ పాదాన్ని నమస్కరించుకుంటున్నారు. కించిదా కుంచితం పాదం దర్శయామాసతం శివం. ఇదే కుంచితాంఘ్రి అని చెప్పుకున్నాం. ఆ ఎడమ పాదం, ఎత్తిన ఎడమ పాదం ఉన్నదే, అది చాలా ప్రధానమది, అనుగ్రహాన్ని తెలియజేసే పాదం. ఈ పాదం ప్రత్యేకత, ఈ రూపం యొక్క ప్రత్యేకత విశేషంగా మళ్ళీ ఒక రోజంతా మీకు విస్తారంగా వస్తుంది, దానికి సిద్ధపడి రండి. అది ఏ రోజు అనేది నాకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆ రోజున విస్తారంగా ఆ రూపంలో ప్రతి దానికి అంతరార్థం తెలుసుకుంటే మన లోపల శివతాండవం కనబడుతుంది. అలాంటి ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఒకటి ఉంది, అది ఏనాడనేది శివుడు ముహూర్తం పెడతాడు. మొత్తానికి ఆలోడిత జటాభార పిశంగీకృత కాననాహ శివానంద రసావిష్ట ననృతుర్ముదితాశయాహ. శివుని జటాజూట కాంతులతో మొత్తం అడవి అంతా ఎర్రని రంగుతో కనబడుతుంది. ఇంత వర్ణించారు చూడండి, అంటే కాంతివంతమైన శిఖలు, పైగా శివానంద రసావిష్ట, శివానందానుభవం అక్కడ ఉన్నది. కిరీట కోటి సందష్ట సుపుష్పాంజలి సంచయాహ స్తువంతస్తం మహేశానం విబుధా పర్యవారయన్. పైగా ఋషులందరూ కూడా లేచి నాట్యం చేస్తున్నట్ట, పరవశం తట్టుకోలేక శివుడు నాట్యం చూస్తూ ఉంటే వాళ్ళకు ఒక్కసారి ఆయనతో పాటు ఆనందంగా వాళ్ళు నృత్యం చేస్తున్నారు. ఎలాగూ అంటే వాళ్ళ కమండలాలు ఎత్తి పట్టుకుని, చేతిలో దండములు ఎత్తి పెట్టుకుని వాళ్ళు వాళ్ళు మర్చిపోయి చిందులు వేయడం మొదలెడుతున్నట్టండి. దృశ్యాన్ని ఎలా వర్ణిస్తున్నారు చూడండి, ఈ విధమైన స్థితిలో కలిగిన అనుభూతికి వర్ణిస్తున్నారు ఇక్కడ. పరమానంద మహాసింధు పూర్ణ చంద్రోహ్యయం. ఈ కనబడ్డ శివతాండవం పరమానంద మహాసముద్రానికి పూర్ణ చంద్రుని వంటిది, ఆనంద తాండవం. దీన్ని దర్శించి వాళ్ళందరూ నమస్కరించగా శివుడు ఆ తాండవాన్ని చేసి క్రమంగా తన రూపాన్నంతటిని కలిపి ఈ ఆనంద తాండవ మూర్తిని ఒక లింగాకారంగా మార్చేట, ఒక జ్యోతిర్మయమైన లింగాకారంగా మార్చి ఆనంద తాండవం మత్వా శివలింగం ఇదం ధ్యా. ఆ దారుకావనంలో ఒక లింగమూర్తిగా స్వామి నిలిచి ఉన్నాడు. దేవతలందరూ నమస్కరించి ఉన్నారు. దారుకావనంలో ఉన్న మహాలింగం ఆనంద తాండవమూర్తి యొక్క లింగాకారం, జ్యోతిర్మయాకారం. ఇది ఆ దివ్యమైన దారుకావనంలో శివుడు చేసినటువంటి తాండవమయ్యా. ఆయన నన్ను పిలుచుకు వచ్చి హఠాత్తుగా ఈ నాట్యం చూపించడంతో ఆ ఆనంద తాండవాన్ని చూస్తున్న స్థితిలో ఒక్కసారి నేను లేచి దీనిలో వచ్చి కూర్చుని అదే ఆనందిస్తూ అనుభవిస్తూ దాన్ని స్మరిస్తూ ఉన్నాను, దానివల్ల బరువెక్కుపోయాను, అందువల్ల నువ్వు మొయ్యలేకపోయో నన్ను ఇంతసేపు అన్నాడు. అక్కడ ఇది చెప్పాడు. ఇక్కడ వెంటనే ఆ వేయి పడగల వాడు అన్నట్ట, స్వామి నాకు ఆ తాండవం చూసే భాగ్యం లేదా అన్నాడు. ఇదే నీకేం పోయి ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలవు, నువ్వు ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాం మేము. కనుక మహానుభవ నాకు తపన పెరిగిందయ్యా ఆ శివానంద తాండవం చూడాలని, అంటే ఎంతో తపస్సు చేస్తే గాని దొరకదయ్యా అన్నట్టు. నీ అనుగ్రహం ఉంటే దొరకదా అన్నట్టు. నిజమే, నా అనుగ్రహం నీకుంది గనకనే నీకు అలా అనిపించేలా చేసేటట్టు కూర్చుని ఇంత చూపించాను నీకు. తప్పకుండా నీకు శివతాండవ దర్శనం లభిస్తుంది, కానీ తపస్సు చేయాలి ఆయన, తపస్సు చేయాలి. తపస్సుకు వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి, నిన్నుదిలా నీ సేవ చేసుకుంటూ నీ కైంకర్యంలో ఉన్న నేను ఎలా వెళ్ళగలనయ్యా అంటే, నీకిప్పుడు శివతాండవం చూడాలనే తపన ఎంత పెరిగిందో నాకు తెలుస్తోంది, కనుక నువ్వు వెళ్ళవలసిందే. మీ అబ్బాయిని అంతవరకు శేషతల్పంగా ఉండమను అన్నాడు. ఇక్కడ డ్యూటీకి ఆయన పంపించు నువ్వు వెళ్ళన్నట్టు. అంటే అర్థం ఏంటంటే శేష ఆదిశేష జాతి ఒకటి ఉన్నది, అష్టనాగకులాల్లో ప్రధానమైనది అనంతుడు, అనంతా వాసుకి ఇచ్చాది శేష జాతుల్లో ఒకటి. కనుక తిరిగి నువ్వు తృప్తిపడి వచ్చే వరకు కూడాను నీ అబ్బాయిని ఇక్కడ ఉండవు, నువ్వు వెళ్ళి ఇక్కడ. అంతేకాదు ఇంకా చాలా చాలా ఉన్నాయిలే, నువ్వు భూమి మీదకి వెళ్ళవలసిన అవసరాలు చాలా ఉన్నాయి, వెళ్ళు. ముందుగా నువ్వు తపస్సు పండాలి అంటే కైలాస పర్వతానికి వెళ్ళి తపస్సు చేయి. ఇది ఎక్కడున్నది? హిమవత్ పర్వత శ్రేణుల్లో మానస సరోవరం వద్ద ఉన్నటువంటి కైలాస వ్రతం. అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయి, ఆ తపఫలంగా నీకు శివుడు తాండవం చూపించాలి, అందుకు వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్పాడు నారాయణుడు. నారాయణుని యొక్క మాట విని అది నిర్విఘ్నంగా జరిగేటట్టు దీవించు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈయన వెళితే అవుతుంది, స్వామి అనుగ్రహం ఉండాలంతే. అందుకు ఆ నారాయణుని యొక్క ఆశీర్వచనం పొంది ఆదిశేషువు కైలాస పర్వతానికి చేరుకుని ఆ పర్వత సమీపంలో తపస్సులో ఉన్నాడు. అకుంఠితమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఆదిశేషువు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajur Vedam, Madhyandina Shaka, Adhyayam 36.

0: అభయం వై జనక ప్రాప్తోసి. సో దేర్ ఇస్ నో బికమింగ్, ట్రయింగ్ టు బికమ్ సంథింగ్, ట్రయింగ్ టు అటైన్ సంథింగ్. యాజ్ లాంగ్ యాజ్ దిస్ బెగ్గింగ్ ఇస్ దేర్, వాంటింగ్ ఇస్ దేర్, డిసైరింగ్ ఇస్ దేర్, విషింగ్ ఇస్ దేర్, ద బెగ్గింగ్ బౌల్ ఇస్ దేర్ విత్ హిమ్. దట్ ఈస్ వై అవర్ సేజెస్ సెడ్ బెటర్ దట్ యూ హ్యావ్ ద బెగ్గింగ్ బౌల్ ఇన్ యువర్ హ్యాండ్ దాన్ టు హ్యావ్ ఇన్ యువర్ మైండ్. Have it in your hand, but do not hold it within. Inwardly be an emperor. Buddha was more a great ruler, a king, than when he was a prince. As a prince, he was a beggar. But as the beggar, he became the Chakravarti. యోగినాం చక్రవర్తి సబుద్ధ ప్రబుద్ధోస్తు నిశ్చింతవర్తి. వన్ సాంస్క్రిట్ వర్స్ ఇస్ దేర్ విచ్ కాల్స్ బుద్ధ యాస్ ద యోగినాం చక్రవర్తి. సో దట్ చక్రవర్తి, ఓన్లీ వెన్ యూ బికమ్ అబ్సల్యూట్లీ డిసైర్లెస్, నాట్ వాంటింగ్ టు బికమ్ ఎనీథింగ్, టు హ్యావ్ ఎనీథింగ్, దెన్ యు నో న్యాచురలీ ఫ్రీడమ్ కమ్స్. పీపుల్ వాంట్ టు నో సమ్ టెక్నిక్ ఫర్ అటైన్మెంట్. What is, there is a secret method which only we know. And if we give some initiation to you, only through that initiation, if you do that practice, you will attain enlightenment. You also have desire, that person also have desire. So it continues, the game continues. The only secret is, ఆశా హి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం. ద మోమెంట్ యు గివ్ అప్ ఆల్ వాంటింగ్, ఆల్ తృష్ణస్.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: ఓం నమః శివాయ.

ృతిగృహన్యోదాం దక్షిణానాబ్లీనాదం విద్వాన్ వ్యావృత్తిదక్షిణాం ప్రతిగృహ్ణాదేనం దక్షిణాబ్లీనాదే రాజా వర్ణానా విలక్షిణేభ్య

శబ్దం లోకంగమయే స్వయమస్యమత్వ పురిగ్రహేత్రయ్యాం సన్మర ఆత్మేతాపరేత్రి హైరంగ ప్రజాపదర్వేత.

ఇంద్రియాణ్యస్వంతి అస్యామే ప్రతిష్టంతి హోతాభ్యాజస్తేమాయమేదేవానాం బ్రహ్మ యచ్చతుర్హోతారతమేహ్యచ్చతుర్హోత్రేణ్యాజస్తేజ్ఞైవాంతం గత్వా పరమం దేవానాంగుఖ్యం బ్రహ్మావరుంధే తదేవ ప్రకాశం గమయతి తదేహం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాహం గమయతి పాదయ్యచ్చతి యజ్ఞ ప్రదర్శయే.

ఎన్నక్తం విసృజే రాత్రిభ్రాతృయాగవక్షిగుంషే అతి వృక్షతో విజయవాకం విసృజలే ఏకాంతమే రాత్మే లోకమక్షిగుంషే.